విశుద్ధనాగ నమః. ఓం విశుద్ధ మానసాగ నమః. ఓం విశుద్ధ మూర్తగే నమః. ఓం విశిష్టాభీష్టదాగినే నమః.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: ముందు దాని పేరు కనకం కాదు, అది దాన్ని తీసుకొచ్చి మనం పుటపాకం చేస్తాం. పుటం పెట్టారంటారు. ఈ పుటం పెట్టి దాన్ని కాల్చగా అది శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత దాని నుంచి ప్రకాశం వస్తుంది. దాన్ని కనత్ అంటారు, ప్రకాశం. ఈ ప్రకాశం వచ్చిన తర్వాత దాని పేరు కనకాయం. కనుక కనక సభ అంటే శుద్ధమైనటువంటి దేహమే కనక సభ. దేనితో శుద్ధమైంది? ఈశ్వర భావనతో, ఈశ్వర చింతనతో మనం శుద్ధి చేసుకున్న మహాన్యాసం. ఇవన్నీ శరీర శుద్ధ్యర్థం అని అంటాడు. ఎప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి కూర్చున్నాక పక్కనున్న పురోహితుడు శరీర శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, మహాన్యాస పారాయణ అహంకరిస్తే, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి, మళ్ళీ శరీర శుద్ధ్యర్థం అంటారా అని అంటావా? అయ్యా, అది కేవలం బాహ్యమల్గాన్ని పోగొట్టింది. ఈ త్వగస్థిగతంగా పేరుకుపోయిన పాపాలు ఎన్నున్నాయో అవన్నీ శుద్ధి చేయడం, అది కనక సభ అయింది. కనక సభ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఓహో, దీని నిండా చైతన్యమే ప్రకాశించుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలు జడంగా ఉన్నాయి. నా చెయ్యి కొట్టిందండి అంటావా, నేను కొట్టిందంటావా? నేనే కొట్టానండి. దేంతో? చేత్తో. మరి చేత్తో కొడితే నువ్వు కొట్టమే అంటావు? నేను అనేటటువంటి చైతన్యం హస్తమనందు వ్యాపించి కొట్టింది అని చెప్తున్నావు. అంటే ఒట్టిగా పాపం చేతికి ఏం తప్పులేదన్నమాట. అది జడీభూతం. జడీభూతమైన ఇంద్రియంలో ఒకటి ప్రవేశించింది. ప్రవేశించడం వల్ల ఇంద్రియం చైతన్యవంతమైంది. ఎప్పుడైతే ఇది శుద్ధమైందో అప్పుడు ఇది కనిపించింది. అంతే కదండి, ఆ క్లారిటీ వల్ల కనిపించింది. బురద నీరు అడుగున బంగారం ముక్క వేసినా కనిపించదు. అది కొంచెం క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు అది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో పేరుకున్న పాపపు మాలిన్యం వల్ల అయాని ఇంద్రియాల్లో ఒకడీశ్వరుడు ఉన్నాడని చెప్పినా అర్థం కాదు. అది సాధన వల్ల శుద్ధి అయ్యాక ఇంద్రియాలను నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడే ప్రకాశిస్తూ ఉన్నాడు గనక రాజతే ఇది రాజా. ఆ చైతన్యమే ఇక్కడ ఉందని తెలిసాక ఈ కనక సభ రాజసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఓహో, ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. అవునా లేదా అండి? నేను అనే చైతన్యం ఒక్కటైనప్పటికీ అది ఎలా పని చేస్తుంది? కంటి యందు వినదు, చెవి యందు చూడదు. కంటి నుండి చూస్తుంది, చెవి నుండి వింటుంది, నోటితో రుచి చూస్తుంది, కంఠంతో పలుకుతుంది. మరి ఒకే చైతన్యం ఉన్నప్పుడు అటు ఇటు మార్చచ్చుగా? మారదుట. ఆ ఇంద్రియంలో చదే పలుకుతుంది. అలాగే పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాలు ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయం మనకి వేదం వర్ణించింది ఏంటంటే, దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానీయులు అని వర్ణించిందండి. ఇది విశేషం. దేవతలందరూ ఎలా ఇంద్రియ స్థానీయులు? ఇప్పుడు నేను అనే చైతన్యంకి ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాల్లోకి నేను నుండి వచ్చే చైతన్యం ప్రసరిస్తోంది గనక మనం పనిచేస్తున్నాం. ఈ నేను అనేవాడిని దేని ద్వారా పోల్చుకున్నాం? ఇంద్రియములు బట్టి పోల్చుకున్నాం. ఆ వాడున్నాడండి అని ఎందుకన్నాం? చెయ్యి కాలు ఆడిస్తున్నాడు గనక, లేకపోతే డౌటే. అంటే వాడిని పోల్చుకోవడానికి ఇంద్రియం పనికొచ్చింది. లోపల వాడున్నాడు, చైతన్యం ఉంది అని పోల్చుకోవడానికి. అలాగే విశ్వం కదులుతోంది అనే దాన్ని బట్టి విశ్వేశ్వరుడిని పోల్చుకుంటున్నాం మనం. ఇది విశేషం. ఈ విశ్వాన్ని కదిల్చడానికి రకరకములైన శక్తులు ఉన్నాయి విశ్వంలో. అగ్ని, వాయు, వరుణ, వాటిలో ఎన్నో రకాలు. వీటన్నిటికీ నియామక శక్తులను ఆయన పెట్టాడు. ఆ నియామక శక్తులే దేవతలు. ఈ నియామక శక్తులు మనకు కనిపించరు. వాళ్ళు కనిపించరు కనుక దేవతలు లేరండి అని అంటాం. దానికి అనేక మార్లు ఉపమానం చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి వెళ్ళొచ్చి ఆ రాజ్యానికి రాజే లేడండి అంటట. ఎందుకంటే కనబడలేదు కనుకనే. రాజు నువ్వు ట్రైన్ దిగ్గానే వచ్చి రిసీవ్ చేసుకుంటాడా? వాడు ఉన్నాడు కనుకే నీకు ఆ రాజ్యంలో ట్రైన్ ఆగడం, నీకు ఇంకో చోటుకి వెళ్తే పని జరగడం, ఇవన్నీ జరిగే వ్యవస్థ ఉంది రాజు వల్ల. వ్యవస్థ బట్టి రాజును పోల్చుకోవాలి, ప్రపంచం బట్టి పరమేశ్వరుని పోల్చుకోవాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్న ఈ ప్రకృతి శక్తులందరికీ నియామకులైన దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరు? ఆయనే వాళ్ళయ్యాడు, ఆయన నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా నీ లోపల అంతర్గతమైన చైతన్యమే వివిధ ఇంద్రియముల్లో పనిచేస్తున్నది. అది తెలుసుకున్నావు ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ దేవ దివ్ ప్రకాశే, అది కూడా ప్రకాశ లక్షణాన్ని తెలియజేసేదే. క్రీడతి ఆడుకొనుట, ప్రతి చైతన్యం వచ్చి దాని చోట్ల అది ఆటలా కదిలితేనే కదండి దాని పని దానికి జరుగుతుంది. కనుక ఇంద్రియాలలో వ్యాపించిన చైతన్యానికి దేవతలు అని పేరు. అందుకే మనకు వర్ణించారు, పాదాలలో విష్ణువని, చేతిలో ఇంద్రుడని, కంటిలో సూర్యుడని, నాలుకందు వరుణుడని, అగ్ని అని. వరుణుడు అగ్ని ఎందుకన్నామంటే, వరుణుడు తడి రూపంతో ఉంటాడు, అగ్ని శబ్ద రూపంలో వస్తాడు. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అని చెప్పారు. ఈ విషయం మహాన్యాసంలోనే వస్తుంది. అగ్నిర్మే వాచిస్త్రిత వా హృదయే హృదయం మయి అని చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు ఈ దేవతలందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు? అగ్నిర్మే వాచిస్త్రిత వాక్కునందు ఆయన ఉన్నాడు. అలాగే వాయుదేవుడు ఎక్కడున్నాడు, ఊపిరియందున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉన్నప్పుడు ఈ శరీరం ఇప్పుడు ఏమైంది, దేవసభ కాలేదా ఆలోచించండి. ఇప్పుడు ఈ శరీరం కనకసభ అయింది, దేవసభ

మనకి ఇక్కడ జ్యోతి ఉందన్న విషయం, అక్కడ వెలుగు నుంచి పోల్చుకుని జ్యోతిని ఎలా పట్టుకున్నామో, ఇక్కడ చైతన్యం బట్టి లోపల చైతన్యానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అతడు కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించున్నాడు గనక సభాభ్య సభాపతిభ్య, సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నాడు. పతుల పత, ఎన్ని సభలున్నాయో అన్ని సభాపతులు ఉంటాయి. ప్రతి వాడి శరీరం క్షేత్రమే కాదు సభ కూడా. వాడి క్షేత్రం సభ అయినప్పుడు, ఆ క్షేత్రాణాంపతిగా ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా కనబడుతున్న ఈ దేహములందరూ అంతటా కూడా భిన్న భిన్నముల వలె గోచరిస్తున్న ఏక చైతన్యం ఒకడు ఉన్నాడు. అతడు సభాభ్య సభాపతిభ్యవో నమః. ఇది విశేషం. కనుక నటరాజు ఏమిటో చక్కగా తెలిసిపోయింది. సభాపతి అంటే ఏమిటో మనకు అర్థమైంది. అందుకు సభా సభాపతి కావాలి. ఇప్పుడు అంతరార్థం మనం గ్రహించితే, నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు సభంతా సభాపతి వైపు చూస్తోంది. సభ సభాపతి వైపు చూడకపోతే సభ జరగదు, అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తున్న సభలన్నీ అసలు సభాపతిని మాట్లాడినవారు, పాప వాడి పేరుకు మాత్రం మాట్లాడేవాడు తెలుసు కదా, కానీ వాడిని మాట్లాడినివ్వరు. వీళ్ళ మాట ఒకటి మాట ఒకటికి విననివ్వరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏమిటి, వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి తల కొట్టి వీడి తల కొట్టి అక్కడికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టుకోవడమే స్వభావం, పని జరగడానికి అక్కడికి రాలేదు. కనుక సభలన్నీ కొట్టుకోవడానికే పరిమితమైపోయే సౌమనస్యం లేకుండా అయిపోతున్నాయి సభలన్నీ కూడా. కనుక సభకి సభాపతికి సంబంధం లేకుండా పోయింది. అంటే సభాపతి అంటే కోఆర్డినేటర్. ఈ సభ అంతటిని కోఆర్డినేట్ చేసి ఏకీకృతం చేసేవాడు సభాపతి. అలా ఉండబట్టిన సభాపతి ఆ పని చేయకపోతే సభంతా అల్లకల్లోలమై ఏ తీర్మానం కూడా అమలు కాదండి. అందుకు మనకి మన డబ్బు విపరీతంగా కోట్ల కలది ఖర్చు అయ్యేటువంటి అనవసరపు సభలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సభలు ప్రారంభమయ్యాయంటే పేపర్లు టీవీలు మొదలు పెడతాయి కెమెరాలు పట్టుకుని. కానీ ఆ సభల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొత్తం ప్రజాద్రవ్యం ఎన్ని కోట్లు వ్యర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి తప్ప. అలాంటి సభలు నిర్వహించకుండా యోగ్యమైన సభలు నిర్వహించాలి అంటే ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు. సభాభ్య సభాపతిభ్యో నమః. అది కూడా దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది అర్థం ఏంటుంది చాలామందికి, మన రాజ్యాన్ని పాలించడానికి సభలు ఉన్నాయిగా, ఈ సభలన్నీ కూడా సమన్వయంతో నడవాలి అంటే అనుగ్రహ స్వరూపుడైన ఆ సభాపతిని మనం కొలుచుకోవలసింది. సభ అంటే అందరూ అసెంబ్ల్ అయ్యే చోటని సభ అని అంటారు. ఇంద్రియములన్నీ ఎక్కడ అసెంబ్ల్ అయ్యాయో ఆ దేహమే సభ. వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఈ వ్యవస్థ నడుపుతున్న వాడెవడ తన సభాపతి. చాలా సులభంగా అర్థమైనట్టే అనిపిస్తోంది మనకి. ఇలా ఉన్నటువంటి ఆ సభాపతిని మనం పరిశీలించినప్పుడు సభలో సభాపతి సభ్యులు ఎలా ఉంటారు ఇక్కడ ముందు తెలుసుకోండి. కొన్ని శబ్దాలు సభ్యులు, సభలో ఉన్నవాళ్ళు సభ్యులు, ఇవన్నీ కూడాను వైదిక శబ్దాలు. ఈ మాటలు చెప్తే ఇంకా రేపు పొద్దున అవన్నీ తీసేయమంటారేమో, ఎందుకంటే అమ్మో అమ్మో అవతల విఘ్న మతం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. వైదిక మతం అంటే హిందూ మతం, హిందూ మత శబ్దాలు అంటే వేదాల్లో ఉన్నట్టు ఉద్దంతు. సభ, వేదిక, యజమాని, అధ్యక్షుడు, సభాపతి, ఇవన్నీ వేదంలో చెప్పబడ్డే శబ్దములు. యజ్ఞముల్లో వాడే శబ్దాలు ఇవన్నీ కూడా. యజ్ఞముల్లో బ్రహ్మసభ, దేవసభ అని ఉంటుంది. దేవతలందరూ కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో వారి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని దేవసభ అంటారు. మహర్షులు ఋషులు వైదికమైన కార్యం చేసేటువంటి వారందరూ కూర్చునే దాన్ని బ్రహ్మసభ అని అంటారు. మధ్యలో అగ్నిని పెట్టేటువంటి చోటుని వేదిక, అది మెయిన్, అది అందుకు వేదిక అని అంటారు. యజ్ఞమంతా ఎవడు చేస్తున్నాడు ఆయన యజమాని అంటారు. ఈ మొత్తాన్ని ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు మన అధ్యక్షుడు. ఇవే శబ్దాలు మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం గనక ఈ దేశంలో అన్ని సభలకి వాడుకుంటూ ఉన్నాం. అది విశేషం. అలాగా సభలో సభాపతి సభ్యులు ఎలా కూర్చుంటారు, మంచి యోగ్యత కలిగినటువంటి వారు అంటే సభల్లో కూర్చోవాలి అంటే దానికి తగ్గ యోగ్యత ఉన్నవాడు ఉండాలి. అది విశేషం. ఒక యజ్ఞం జరిగితే ఎన్ని రకాల వారు కూర్చుంటారో తెలుసా? ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వణ పండితులు ఒకవైపు, పురాణవేత్తలు ఒకవైపు, జ్యోతిషవేత్తలు ఒకవైపు. అంటే ఒకప్పుడు యజ్ఞ వ్యవస్థ ఎలా ఉండేదో కూడా మనకి తెలియని రోజులు వచ్చాయండి. అగ్నిహోత్రాలు అంతరించిపోయాయి. వాటి వ్యవస్థ తెలిస్తే, వాటి గొప్పతనం తెలిస్తే, అయ్యో ఎంత పోగొట్టుకున్నామో అని రోజుకు గంటైనా ఏడిస్తే అప్పుడు బాగుపడతాం మనం. ఎన్ని పోగొట్టుకున్నామో మనం, అది విశేషం. తెలియట్లేదు మనకి పోగొట్టుకున్న వాటి విలువ తెలియట్లేదు. ఉంటే తెలుస్తుంది విలువ. అన్ని పోగొట్టుకున్నాం. ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇన్ని రకాలు ఉంటారు. ఇంతమంది పండితులు అందరూ వచ్చి కూర్చుంటారు.
కనుక సభల్లో కూర్చోవడానికి యోగ్యుల్ని సభ్యులు అని అంటారు.

అది విశేషం. అందుకే సభ్యులందరికీ నమస్కారం అనాలి, సభికులు అనకూడదు, ఇది విశేషం. అదో ఒక అసెంబ్లీ అండి. సభికులు అంటే జూదరులు అని అర్థం. కొంతమంది కొత్త పదం అందరూ సభ్యులు అంటున్నారు, మనం ఏదైనా కొత్తగా అందరూ సభికులు అంటుంటారు, అంటే అందరినీ కలిపి తిట్టినట్టు అర్థం దానికి. సభికులు అంటే జూదరులు, వాళ్ళు అసెంబ్లీ అయ్యారు. పాపం ఒక్కడే వాడతాడు చెప్పండి. అవి దుష్ట సభలు, అవి దుష్ట సభలు జరుగుతుంటాయి. ఎవరి తల ఎలా తీద్దాము అని వ్యూహం చేయడానికి కొందరు అసెంబ్లీ అవుతారు. అవి ఘోర సభలు, ఇవి అఘోర సభలు. ఈ ఘోర సభల వాళ్ళకి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంది, ఉండనియండి పాపం. కానీ ఆ ఘోర సభల యొక్క ప్రభావం మన మీద పడకూడదు అని దండం పెడదాం. ఇప్పుడు ఆ ఘోర సభలే పాపం పాలనా వ్యవస్థలో కూడా దాక్కున్నాయి. వాటిలోంచి ఘోరత్వం పోగొట్టి వాటిని అఘోరంగా మార్చమని మనం ఇక్కడ కూర్చుని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని. ఇందులో సభా సభాపతి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక సభ జరుగుతుంటే సభాపతి ఉంటే సభ్యులందరూ వెనక్కి తిరిగి కూర్చున్నా అనుకోండి, ఇంకా సభాపతి ఏం చేస్తాడండి? ఏమీ చేయలేడు. దానితోటే సభాపతి మీద సభ్యులకి అంత గౌరవం ఉందో అర్థమైపోతుంది, అవునా లేదా? డోంట్ కేర్ అనేది అందుకోసం. అలా కాకుండా సభ్యులందరూ ఏకాగ్రంగా చూస్తుంటే సభాపతిలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇక్కడ సభాపతి అయిన మహా డాన్సర్ ఉన్నాడే, ఆయన తన యొక్క సమస్తములైన ఆనందకరమైన సర్వశక్తులను ఎప్పుడు చూపించగలడు? ఆ చూసి ఎంజాయ్ చేసేవాడు అంటే చూపిస్తాడు. ఎంజాయ్ చేసేవాడే లేనప్పుడు ఇంకేం చేస్తామండి? ఇప్పుడు ఇందులో గొప్ప అర్థం ఉంది చెప్పడానికి ఆయన కూర్చున్నాడు. పాప సభాపతిగా కూర్చుంటే ఇందులో ఒక్క ముక్క కూడా అర్థం కాని వాడు ఎదురుగా ఉంటే వాడు వలవల ఏడ్చి దిగిపోవలసిందే. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక అని కాళిదాసు గారు అన్నట్టు ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు ముందు కూర్చుని గొప్ప కవిత్వం చెప్తే అబ్బా అంత రక్తి కట్టలేదండి వాడు అనగానే ఇటు విన్నేడుతో వాడు పోవలసిందే, అవునా లేదా? అందుకు సభ్యులు ఎలా ఉండాలి? ఆ ఏది దర్శిస్తున్నారో ప్రదర్శన, ఆ ప్రదర్శన మీద పూర్తి ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆ చూస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే ఆ లోపల సభాపతి మరింతగా తన నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వాడు రిసీవ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఇస్తాడు ఆయన. అవతల వాళ్ళు పొందుతున్నారంటే తన నుంచి ఇంకా వెలికొస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుని అంతర్గతమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉందని సభ్యులు గుర్తించాలండి. సభ్యులు గుర్తించకపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్తిగా సభాపతిని ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇంద్రియములు ఆయనకు వెనక్కి తిరిగి ప్రపంచం వైపు చూడకుండా ఆయన వైపు తిరగాలి. ఆ లోపల డ్యాన్స్ చేసేవాడి వైపు తిరిగి ఆహా స్వామి ఇంత నర్తన చేస్తున్నావా నువ్వు, నీ వల్లనే సాగుతోందయ్యా ఈ జగత్తంతా ఆహా అని ఆయన వైపే ఏకాగ్రంగా దృష్టి నిలిపి ఆ డాన్సర్ నాట్యం చేస్తే ఇదేం చూసావు ఇంకా చూపిస్తా అంటాడు ఆయన. విశ్వమంతా నేను ఏ విధంగా నర్తన చేస్తున్నానో అదంతా నీకు ఇక్కడే చూపిస్తాను అంటాడు, అవునా లేదా అండి? ఒక్క డాన్సర్ని చూడండి, వాడు ఎప్పుడో జరిగిన కథలో అన్ని పాత్రల్ని తనయందే జరిగిన మొత్తం కాల విశేషాన్ని స్థల విశేషాన్ని పాత్ర విశేషాన్ని తనలోనే చూపిస్తాడు. వర్షం పడుతోంది అంటే అభినయంతోనే చూపించగలడు ఆయనకి, ఏం అక్కర్లేదు. అలాగే ఆ సమయంలో యుద్ధం జరుగుతుందంటే ఒక్కడే తనలో అన్ని చూపించగలడు. ఒక్కడు ఎలా నటకుడు వేదిక మీద మొత్తాన్ని చూపిస్తున్నాడో అలాగే విశ్వ నటకుడైనటువంటి ఆ నటరాజు మనలోనే సర్వమును చూపించగలడు. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వమంతా పరమేశ్వరమయమని. దానికి ఏం చేయాలి? సభ్యులు సభాపతి వైపే ఏకంగా ఏకోన్ముఖులై దర్శిస్తూ ఆనందాన్ని అనుభవించగలగాలి. అంటే అంతర్ముఖములైనటువంటి ఇంద్రియములే సభ్యులు, అంతర్గతుడైనటువంటి పరమాత్మయే సభాపతి. ఇది విషయం. అందుకే నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఆ సభాపతి యొక్క చైతన్యమే నీ ఇంద్రియాల్లో వ్యాపించింది గనక అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అని పూర్తి చేశాడు. ఇక్కడ సాధారణంగా దీనికి మనం గుర్రాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, గుర్రముల పతి అయిన పరమేశ్వరుడు అని అర్థం చెప్తాం. చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. గుర్రముల పతులు గొప్పవారు, ఎందుకంటే గుర్రాలను కంట్రోల్ చేశారు కనుక. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఏమైంది, గుర్రాలు కూడా గొప్పగా ఉండాలి. ఎంత గొప్ప పతి అయితే అంత గొప్ప గుర్రాన్ని ఎంచుకుంటాడు. ఈ గుర్రం పనికిరాదండి అంటాడు. అంటే గుర్రం కూడా పనికిరావాలి, అప్పుడే గుర్రం నడిపేవాడి యొక్క పని ఏమిటో బయటపడుతుంది. అందుకే అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. మన లోకంలో అయితే గుర్రం నడిపేవాడిలో శక్తి వేరు, గుర్రంలో శక్తి వేరు. కానీ ఈశ్వర దృష్టితో మనం పరిశీలించినప్పుడు గుర్రంలో సమర్థత పరమేశ్వరుడే, గుర్రాన్ని నడిపేవారిలో సమర్థత కూడా పరమేశ్వరుడే. అది విశేషం. ఇదేమిటయ్యా అంటే అశ్వములు అంటే ఇంద్రియములు. ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలిగినవి అని అశ్వశబ్దానికి. కిరణాలకి అశ్వములు అంటారని మనం ముందే చెప్పుకున్నాం.
కిరణములు, ఎందుకంటే వాటి వ్యాపించి పరిగెడితే మహావేగంతో పెడితే వ్యాపకమే వేగం. ఇక్కడ వచ్చిన వెలుగు క్షణంలో అక్కడికి వెళుతుందండి, ఎంత మహావేగంగా వెళుతుంది. అందుకు కాంతి కిరణములకు అశ్వము అని స్వతసిద్ధమైన నామం. అలాగే వేగంగా వెళ్ళగలిగే వాటన్నిటికీ అశ్వనామం ఉంది గనక మనం గుర్రములు అనే జంతువులకి అశ్వము అని పేరు పెట్టాం. అంతేగాని గుర్రమే అశ్వం కాదు, అశ్వ లక్షణం కల వాటిలో గొప్పది కనుక దానికి అశ్వము అని పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో మహావేగంగా వెళ్ళగలిగేది కనుక గుర్రమునకు అశ్వము. ఆ వేగం కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి శక్తితో వెళుతుంది. అందుకు అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః. అదేవిధంగా మనలో ఇంద్రియ హయములు, వాటిలో ఈ చైతన్యం ప్రసరింపబడుతుంది గనక వ్యాపక లక్షణం కలిగిన చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు కూడా అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః. ఆ ఇంద్రియములు యందు ప్రసరిస్తున్న చైతన్యము, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యము, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అశ్వపతులు అంటే జీవులు, అశ్వములు అంటే ఇంద్రియములు. జీవుల రూపంలోనూ ఇంద్రియములు యందు వ్యాపించే చైతన్యముగాను ఉన్నవాడు మాత్రం ఈశ్వరుడే అని అద్వైతంలోకి తీసుకువెళుతూ ఉన్నాడు. అది విశేషం. అందుకు సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు కూడా సమం ఒక్కడిగా వ్యాపించి ఉన్నటువంటి వాడెవరో ఆయన్ని దర్శించే వ్యవస్థని ఇప్పటి వరకు మూడవ అనువాకంలో మనం దర్శించాం. ఈ విధంగా సభాపతి అయిన నటరాజుని దర్శించి నాలుగవ అనువాకంలోకి, చతుర్థ అనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో మొదటి రెండు మంత్రములు కూడా మనకి స్త్రీరూపులైన రుద్రుడికి నమస్కరిస్తున్నాడు. చూడండి అది విశేషం. స్త్రీరూపులైన రుద్రుడు అంటే ఇంతవరకు చెప్పబడ్డ రుద్రుడు పురుషుడా, ఇప్పుడు స్త్రీలు వచ్చారా? ఇంత అర్థం చేసుకున్నాక ఇంకా ప్రశ్నే వేయం మనం. ఇందులో వృక్షాదులు, శిలలు ఇవన్నీ చెప్పినప్పుడు తదంతర్గతమైన చైతన్యానికి ఏదీ లేదు. స్త్రీ యందు స్త్రీ చైతన్యంగా, పురుషుడి యందు పురుష చైతన్యంగా వ్యాపించిన చైతన్యానికి ఏ లింగం ఉందండి? అది అవ్యయం. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఆ దర్శించడానికి ఈ లింగముల యందు నుంచే దర్శిస్తూ ఉన్నాం. అందుకు వీటిని నిరసించమనలేదు శాస్త్రం. వీటి యందు ఉన్న చైతన్యాన్ని గుర్తించు. అందుకు ఇక్కడ భిన్న భిన్న ఉపాధులు చూపించి తదంతర్గతమైన చైతన్యాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, భిన్నత్వం చూడడమే మనకు అలవాటు గనక భిన్నములను చూపించి భిన్నములు ఎందున్న ఏకత్వాన్ని దర్శింపజేస్తున్నాడు. మనకి ఏది అలవాటో దాని నుంచే మొదలు పెట్టించాలి. అందుకే విష్ణు చైతన్యాన్ని చెప్పడానికి విష్ణు శాస్త్రం మొదలు విశ్వమును మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు నిత్యం పరిచయమైన వస్తువు ఏదో అది ముందే అదే మనకు అర్థమవుతుంది. ఈ పరిచయమైన వస్తువు ఎందే విష్ణు ఉన్నాడని తర్వాత మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న భిన్న భిన్నముల ఎందు అభిన్నమై వ్యాపించి ఉన్నవాడు ఎవడో చూపించదలుచుకుంటే గనక ఇక్కడ ఉగ్రరూపులైనటువంటి స్త్రీలను చూపిస్తున్నాడు. అంటే స్త్రీ అంటే భారతీయ దృష్టిలో మాత్రం అబల కాదండి, ఆవిడ సబల. అది విశేషం. మహాశక్తి స్వరూపిణి. స్త్రీ అంటే ఆదిశక్తి అని కొలుచుకునే జాతి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా స్త్రీ దేవతారాధన లేదు. భారతదేశంలోనే పూర్ణంగా పరాశక్తిని ఆరాధించాం. అయితే దీన్ని చూసి ఇక్కడికి వచ్చి వాత పెట్టుకుని ఇక్కడ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏదో అక్కడి నుంచి ఒక మాతను పట్టుకొస్తూ ఉంటారు. ఏ మాతలు అక్కర్లేదు, మనకుంది జగన్మాత. ఆ మాత ఉపాసన, ఆ మాతృ ఉపాసన మనకు ఎలాగో ఉన్నది, ఆ తల్లి యొక్క ఉపాసన. ఆ జగన్మాత ఎన్ని రూపాలతో ఉంది? పరమవాత్సల్య స్వరూపిణి జగన్మాత, సౌజన్య స్వరూపిణి, వాత్సల్య స్వరూపిణి, పరమ సుకుమారి. అందుకే లలిత అని చెప్పాం, నమస్కరిస్తాం సంతోషం. ఆ మాట ఒప్పుకుంటామా? ఆవిడ సుకుమారి కాదని మనకు తెలుసు. ఆ తల్లి ఎంత కఠినురాలో మహిషాసురుడు చెప్పగలడు, శుంభనిశుంభుడు చెప్పగలరు, చండముండాసురుడు చెప్పగలరు. అందుకే కొలుచు దేవకన్యలెరుగు ఈ పదముల లాలిత్యము, తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము. ఆ తల్లి కాళ్ళకి ఎంత కాఠిన్యం ఉందో రాక్షసుకి తెలుసు. ఆ తల్లి కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయో దేవతలకు తెలుస్తా. వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, దాసీభూత సమస్తే వనితాం. అందుకే సుజన రక్ష కుజన శిక్ష సులభముగా జేయునివియే అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అని వర్ణించారు. అలాంటి ఆ తల్లి జగదంబిక యొక్క స్వరూపము. జగదంబ అంటే ఎవరండి? జగత్రాతం శుంభోర్జ ఇతి కరుణా కాచిదరుణా. సౌందర్యలహర్లో గురువుగారు చెప్పేశారు, అమ్మంటే ఏమిటో కదా అయ్యవారి దయ. అయ్యవారి దయ ఉన్నదే, ఆ దయ చాలా గొప్పది. అందుకే లాలించే తల్లే శిక్షించగలదు. ఆ విషయాన్ని చెప్తూ నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ, నమ ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆవ్యాధినిభ్య అంటే
అన్ని వైపుల నుంచి ఆయుధాలు ప్రయోగించగలిగే సమర్థులైన స్త్రీ రూపులైన రుద్రులకు నమస్కారం. అంటే అవి కూడా రుద్ర రూపాలే, అన్ని వైపుల నుంచి ప్రయోగించగలట ఆయుధాలని. ఒక్కసారి మనం సప్తశతి చదువుకున్నా, లలితోపాఖ్యానం చదివినా, ఆ అమ్మవారి నుంచి ఆ భండాసుర సంహారం కోసం ఎన్ని రకాల సేనలు వచ్చాయి. ఆ వచ్చినవాడు ఆ రాక్షసులైన సామాన్యులైన బండ, వాడి పేరే బండ. ఆ బండ వాడి యొక్క సైన్యం ఉందే, అమ్మో అవి ఇంకా బండలు బండలు. ఈ బండలందరినీ ఎదుర్కోవడానికి ఆ మహాసుకుమారి నుంచి వచ్చిన శక్తులు వచ్చి ఏం చేసాయి, వాడు అటు ఇటు పారిపోకుండా వాడు ఎన్ని కుత్సిత వ్యూహాలు వేస్తున్నాడో అంతకు మించిన వ్యూహరచన చేసి అవ్యాధినిభ్య అన్ని వైపు నుంచి దెబ్బకొట్టింది ఆ తల్లి మళ్ళీ తేరుకోకుండా. అలాగ ఎందరు రాక్షసుల్ని ఎన్ని విధాలుగా ఆ అమ్మ సంహరించిందో మనకి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. దేవతలను సైతం గడగడలాడించేటువంటి ఆ కోట్ల కోట్ల రాక్షస సైన్యాల్ని అమ్మవారి సేనలు అవ్యాధినిభ్య వివిధ్యంతిభ్యశ్చ ఆ సప్తశతులు చెప్పబడ్డ స్వరూపములన్నీ ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, దేవీ భాగవతం, దేవీ మహాత్మ్యం ఇవ అన్నిట్లోనూ ఏది వ్యాపించి ఉందో అదే రుద్రంలో ఉన్నది. విష్ణు సహస్రంలో ఏది చెప్పబడిందో అది ఇందులోనే చెప్పబడింది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మధీధర కామదహ కామహ కామహ ఎన్ని విశేషాలు. ఎందుక రెండు రెండు రెండు చెప్తున్నాడు, ఆ రెండు రెండే ఇక్కడ చెప్పబడుతున్నాయి ఘోరాఘోర రూపములే. అందుకే వేదం ఎప్పుడు ఒక్కటే చెప్తుంది, విష్ణు శాస్త్రం చదివినా అమ్మవారి చదివినా ఏదైనా ఈ విషయం మనకు అర్థం కావాలంటే సప్తశతలో ఒక్కసారి తల్లి సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతిదే యాని చాత్యంత ఘోరాని తైరస్మాన్ రక్ష సర్వత అని సప్తశతులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవతలందరూ చెప్పారు, అమ్మా సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే ముల్లోకముల యందు నీ సౌమ్య రూపములు ఏ ఉన్నాయో అవీను యాని చాత్యంత ఘోరాణి ఏవి నీ యొక్క ఘోరములైన రూపాలున్నాయో అవీను ఇవన్నీ కూడా అస్మాన్ రక్ష వీటన్నిటితో మమ్మల్ని రక్షించు అని స్తోత్రం చేశారు. అంటే ఘోరాఘోర రూపములతో ఉన్న అమ్మా అన్నారు. ఆ అమ్మా అని ఎవరిని పిలిచాం, ఈ రుద్రుణ్ణే అమ్మ అన్నాం, అక్కడ ఇంకేమీ లేదు. ఆయనే అమ్మ, ఆయనే అయ్యా, త్వమేవ మాత చ పితాత్వమేవ అనేది ఒకే దైవం. అందుకు మాతగా భావించిన తండ్రిగా భావించిన ఆ తల్లిని, ఇది విషయం. అందుకే ఇక్కడ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్య స్త్రిగుంహతిభ్యశ్చవో నమః అని రెండు మంత్రములు కూడా స్త్రీలింగ శబ్దములు. ఆవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి అటాక్ చేసుకుంటగలిగే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆవ్యాధినిభ్య. ఆసమంతాత్ అని అర్థం, ఆ అంటే ఆ సంపూర్ణ వాచకం. వ్యాధినిభ్య అంటే వ్యధ చేసేవాళ్ళు, వ్యాధినిభ్య అంటే వ్యథ పడేటట్లుగా చేసేవాళ్ళు అని. అయితే అన్ని వైపుల నుంచి కొడుతున్నారు అని మాత్రమే కాదు, వివిధ్యంతిభ్యశ్చ రకరకాలుగా కొడుతున్నంత అది విశేషం. అన్ని వైపుల నుంచి కొట్టడం ఒకటండి, అనేక రకాలుగా కొట్టడం ఒకటి. కత్తితో కొట్టడం, దుడ్డుకర్రతో కొట్టడం, కొరడతో కొట్టడం, లాగిపెట్టు కొట్టడం, ఎన్ని కొట్టులు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ బాధాకరమైన సాధనాలు అమ్మవారు ఎన్నో రకాలు రాక్షసుల మీద ఉపయోగించారు. ఆ ఉపయోగించిన గణాలే ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః ఉగణాహ ఉగణాహ. ఉగణములు అంటే అమ్మవారి సైన్యంలో కూడా రకరకాల స్థాయిలున్నాయి, లెవెల్స్. ముందు ఉండే సైన్యములు, ఆ తర్వాత మళ్ళీ సైన్యములు, ఇలాగా చెప్పబడుతూ అంటే సమర్థత అనుసరించి సేనల్ని విభజిస్తారు. అంటే అమ్మవారిలో సమర్థమైన సైన్యాలు, అసమర్థ సైన్యాలు ఉంటాయా, కాదు. అసమర్థులు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడానికి ఒక లెవెల్, కొంచెం గట్టివాడిని కొట్టడానికి మరో లెవెల్, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మవారు. అలా వచ్చినటువంటి సేనలు చాలా ఉంటాయి, వాటిని ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అన్నారు. ఉత్కృష్ట గణములు ఉగణములు అని చెప్పబడేవి. అలా త్రిగుంహతిభ్యశ్చ అంటే ఉగ్రగణములు అని వర్ణించేవి. ఉత్కృష్ట గణములు, ఉగ్రగణములు అంటే మనం దేవతలను ఉపాసించేటప్పుడు ఉగ్రస్వరూపాలని, కృత్యలు మొదలైన వాటిని మనం ఉపాసిస్తాం. ప్రత్యంగిరా మొదలైన కృత్యలు ఉన్నాయి, వీళ్ళందరూ త్రిగుంహతిభ్యశ్చ అనే దానికి వస్తారు. ఇవి శ్రీ విద్యలో చెప్పబడ్డ స్వరూపములు కూడా. ప్రత్యంగిరా కృత్యలు చాలా చెప్పబడుతున్నాయి. ఈ ప్రత్యంగిరా మొదలైనవి శ్రీ విద్యోపాసకుడిని కాపాడేటువంటి త్రిగుంహతిభ్యశ్చవో నమః. వాడిని కాపాడడానికి వాడిని ఎవరెవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరినీ కొడతాయి వెళ్ళి, అందుకు కృత్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. లలితా శాస్త్రం చదివితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళని బాధించే వారిని బాధించడానికి ప్రత్యంగిరా దేవత వెళుతుంది అని మీకు చెప్పబడుతూ ఉంటుంది లలితా శాస్త్రంలో.
రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: పిప్పలాదుడు. పూర్వకాలంలో విద్యాధరులకు చిత్రకేతు రాజుగా ఉండేవాడు. అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలి అని చెప్పి కైలాసానికి వెళ్లాడు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు. మహర్షులు, రుద్రగణాలు అందరూ కూడా వారి చుట్టూ చేరి నమస్కరిస్తూ నించునున్నాయి. ఆ దృశ్యం చూసినటువంటి ఆ చిత్రకేతు భార్యాబిడ్డల సంసార బంధనాల్లో కూరుకుపోయినటువంటి పామరుళ్లాగా ఈశ్వరుడు కూడా ఇలా చేయటం అనేది ఏమీ బాగాలేదు, శివుడంతటి వాడే ఈ రకంగా చేస్తే రేపు మరి మునీశ్వర్లు ఋషీశ్వర్లు ఏం చేయాలి అని పెద్దగానే అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. కాని పార్వతీదేవి మాత్రం బాగా కోపగించి నువ్వు రాక్షసుడుగా జన్మించవలసింది అని శాపం పెట్టింది. త్వష్ట అనేటటువంటి వాడు ఒక ప్రజాపతి. ఒకసారి ఇంద్రుడి మీద అతనికి చాలా కోపం వచ్చింది. అందుకని ఇంద్రుడిని సంహరించడానికి తమ తపశ్శక్తితో విశ్వరూపుడు అనేటటువంటి ఒక కుమారుని సృష్టించాడు. వాణ్ణి కాస్త ఇంద్రుడు చంపేశాడు. విశ్వరూపుడి మరణ వార్త విన్నటువంటి ఆ త్వష్ట ప్రజాపతి మళ్లీ హోమం చేశాడు. ఈసారి హోమగుండంలో నుంచి అగ్ని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్యుడి వంటి ప్రతాపం కలిగినటువంటి వాడు, దివ్య కాంతులతో విరాజిల్లేటటువంటి వాడు అయినటువంటి ఒక కుమారుడు ఉదయించాడు. అతడు పుట్టగానే పెరిగి ఆకాశమంతైపోయాడు. అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి. కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉన్నాయి. చేతిలో భయంకరమైనటువంటి త్రిశూలం ఉంది. అతడి నోరు కొండ గుహలాగా ఉన్నది. నాలుక చాస్తే నక్షత్ర మండలాన్ని తాకేట్టుంది. అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు. అందుచేత అతడికి వృత్రుడు అని పేరు పెట్టాడు త్రష్ట ప్రజాపతి. వృత్రుడు ఇంద్రుడి మీద దండ ఎత్తి ఆ దండయాత్రలో ఇంద్రుడిని కాస్త ఓడించాడు. దేవతల యొక్క దివ్యాస్త్రాలు ఏవి కూడా వాడి మీద పనిచేయలేదు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన్ని పరిపర విధాలా ప్రార్థించారు. ఆ విష్ణుమూర్తి వాళ్ల యొక్క మొరాలించి ప్రత్యక్షమై ఈ వృత్రాసురుడు మహాబలశాలి, మహామహిమోపేతుడు, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల వల్ల అతడు చావడు అన్నాడు. చవన మహర్షి యొక్క కుమారుడు దదీచి. పూర్వకాలంలో దేవతలందరూ కూడా తమ యొక్క అస్త్రాలన్నింటినీ దదీచి మహర్షికి ఇచ్చి దాచమని చెప్పారు. ఎంతకాలానికి ఆ దేవతలు తిరిగి రాలేదు. అప్పుడు దదీచి మహర్షి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఎంతకాలం ఈ ఆయుధాలు ఎట్లా దాచిపెడతాడు? అందుకని ఆయన వాటన్నింటినీ కూడా నీళ్లలో కలిపేసి తాగేశాడు. అవి ఆయన ఎముకలకు బాగా పట్టేసినాయి. ఇప్పుడు ఆ దదీచి యొక్క ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా గనక చేసి ప్రయోగించినట్లయితే ఈ వృత్రాసురుడు నశిస్తాడు అని చెప్పాడు శ్రీహరి. దేవతలంతా కూడా ఆ దదీచి మహర్షి దగ్గరికి వెళ్లారు. ఆయన తపోనిష్టలో ఉన్నాడు. దేవతల మహర్షిని ప్రార్థించారు. ఆయన కళ్ళు తెరిచాడు. మీకేం కావాలి అని అడిగాడు. కళ్ళు తెరిచినటువంటి ఆ మహర్షిని, ఓ మహర్షి, వృత్రాసురుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం. అతడు తమ ఎముకలతో చేసినటువంటి ఆయుధాల వల్ల తప్పించి ఇంకా దేనివల్ల కూడా చావడు అని చెబుతూ ఉన్నారు. అందుచేత మీ దగ్గరికి వచ్చాము అన్నారు. విషయమంతా అర్థమైంది మహర్షికి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించగా తప్పదు. మరణానంతరము ఈ శరీరం అంతా కూడా క్రిమికీటకాలకన్నింటికీ ఆహారం అవుతుంది. దానికన్నా ఈ రకంగా దేవతల యొక్క కార్యం కోసం ఉపయోగించడం అనే శ్రేయస్కరంగా ఉంటుంది అని ఆలోచించినటువంటి వాడై సరే అన్నాడు. ఆ తర్వాత జానంలో కూర్చుని కళ్ళు మూశాడు మహర్షి. అతడి యొక్క ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు. అతడి వెన్నెముకతోనే వజ్రాయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. విష్ణుమూర్తి తన యొక్క శక్తిని అందులో నింపాడు. వృత్రుడితో యుద్ధం చేసి వజ్రాయుధంతో ఆ వృత్రాసురుణ్ణి సంహరించాడు దేవేంద్రుడు. దధీచి యొక్క భార్య లోపాముద్ర తన భర్తను అన్యాయంగా దేవతలు బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి సహగమనం చేయటానికి ఏర్పాటు చేసుకుంది. అప్పుడు అశరీరవాణి, అమ్మా నువ్వు గర్భవతివి, ఈ రకంగా మరణించకూడదు అన్నది. దాంతో ఆవిడ తన యొక్క గర్భాన్ని చీల్చివేసి లోపల ఉన్నటువంటి బాలుణ్ణి తీసి ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది. దేవతలు ఆ బాలుడి దగ్గరికి పోయి అతడికి పిప్పలాదుడు అని నామకరణం చేశారు. ఈ పిప్పలాదుడు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం. ఆ తర్వాత కాలంలో పిప్పలాదుడు అనరణ్య మహారాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకుని స్వస్వరూప జ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాని అని పేరు పొందాడు. ఈ రకంగా బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ పిప్పలాద మహర్షి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం.
1: ఓం నమః శివాయ.
2: You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.

0: అక్షమాయమాయమధ్యమాయోదేవాయోకల్పయాసి
1: సంవాదనాయమాజకం సమయమగ్నే సోషాదాతమనసా విలోకే ధాపయ చే.

0: శంభోర్మయోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ్యోర్భిమాహిస్వాహ
1: ఏమయ్యం పదే మధ్యక్షమిక్షమే భక్ష్రావచ్చాగోరక్షాగస్ ప్రభాగ్యక్షేత్రయా నిరంతర్జక్షేణ

విధ్వం ఆహాశ్రయ ప్రజయామాజమోర్మాణామృతిరేమగాయన్ హర్యమన్యమృతం పురస్కారోపా పరిపాహి వస్త్రం సర్కల్యో ఇంద్రులిగత పునశ్చేధాం ప్రమధాయ ప్రజాయేహయ్యమాన్యమాన్యమే విశ్వ్యాంకేమేతమాజ్జ శ్రేతం ప్రామణ్యమిషప్రయేజిగచ్చాయమానంజకేవలం సౌమ్యజిన్నాశోషోహరే విధమాజ్జగంహతం గ్రామం జగదం భగే యుధేయ పుష్కాయ జగం ప్రజయ శ్రయాణి సౌమేంద్రన్నాశోహేమిషనామంజత్తగంహతమన్యహారమిత్రావృణాదశ్చరిత్రగుంహచ్చవజరాజరోహణాయంజయతే యారాజానగం గణదయ్యాసౌగ్రాజానామిత్రగణాగణః శ్రవరాగుణరశరప్రత్యక్షరం నామిరక్షరం నవభయాదిధూరయన్య సౌమిత్రావరుణానాశోహవే నిశౌనామిత్రనమాగతః సాగవస్తృదోయోగమాగతాగతీ సౌమిశేనాభిజోహవే సౌనామంజమాగత మరుదా.

బృహస్పతి అభిషత్మయాృత్యమో బ్రహ్మ బృహస్పతిర్యావదేవ బ్రహ్మ తేనైనం విజజ్యతి పర్యోహ కామవద్యతి మృత్యుమస్మాదిత్యశ్వినో వై దేవానాం విషజోతా అస్మాన్ మృత్యుం మృత్యోహతా.

0: సపౌవ ఓవోవ కౌవ ఉవోవ శృదేహవా హోయేడ.
1: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
3: Maulav Ganga Shashankav కరచరణతలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయార్ద్ర హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథవోఢుం క్వ శక్తిః చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతు మాం. శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించేః పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మత వల్లికాసహచరం మార్గే సహాయం నృణాం. శ్రీమద్దీక్షిత విప్రదైవతవరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య షష్ఠ శ్లోకః. శ్లోకేస్మిన్న త్రిపురాసుర తర్జన రూపాం ఆర్తిమాపద్యమానానాం ఇంద్రాదిదేవానాం ఆర్తిహంతారం భగవంతం త్రిపురఘ్నం స్తువంతి దీక్షితేంద్రాః. సంత్రస్తేషు పురా పురాసురభయాత్ ఇంద్రాది వృందారకేషు ఆరుఢో ధరణీరథం శృతిహయం కృత్వా మురారిం శరం రక్షన్యః కృపయా సమస్త విబుధాన జిత్వా పురారీన్ క్షణాత్ ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ గంగాధరో మే గతిః ఇతి శ్లోకః. పురా పురాసురభయాత్ సంత్రస్తేషు సత్సు ఇంద్రాది వృందారకేషు యః శృతిహయం ధరణీరథం ఆరుఢః సన్న మురారిం శరం కృత్వా కృపయా సమస్త విబుధాన్ రక్షన్న పురారీన్ క్షణాత్ జిత్వా లోకాన్ ఆదరాత్ రరక్ష సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇత్యన్వయః. శ్రీ శివమహాపురాణస్య ద్వితీయాయాః రుద్రసంహితాయాః పంచమస్య యుద్ధఖండస్య ఆద్యేషు ద్వాదశస్వాధ్యాయేషు మహతా ప్రపంచేన ప్రతిపాదితం త్రిపురవద వృత్తాంతం సంగృహంతి. పురా పురాసురభయాత్ సంత్రస్తేషు సత్సు ఇంద్రాది వృందారకేషు యః కృపయా సమస్త విబుధాన్ రక్షన్న పురారీన్ జిత్వా పురారీన్ జిత్వా లోకాన్ ఆదరాత్ రరక్ష సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. పురా పూర్వస్మిన్ కాలే పురాసురభయాత్ పురేషు బ్రహ్మపితామహ నిర్దేశేన మయాసుర నిర్మితేషు కాంచనరాజతాయసేషు త్రిషు లోకేషు వసంతః అసురాః పురాసురాః. భగవతా కార్తికేయేన హతస్య తారకాసురస్య త్రయస్సుతాః తారకాక్ష విద్యున్మాలి కమలాక్షాః. తేభ్యః యద్భయం తత్ పురాసురభయం. తస్మాత్ సంత్రస్తేషు సత్సు తేషాం అసురాణాం అజేయత్వామరత్వా ప్రతిద్వంద్వత్వం అవలోక్య సంత్రస్తాః ఇత్యర్థః. ఇంద్రాది వృందారకేషు ఇంద్రః ఆదిర్యేషాం వృందారకానాం దేవానాం తేషు యః కృపయా సమస్త విబుధాన్ రక్షన్న సమస్త విబుధాన్ మయసదృశం దైత్యం చేత్యర్థః. పురారీన్ శివపూజా వ్యతిక్రాంతాన్ जित्वा विजित्य लोकान् आदरात् यत्नात् ररक्ष सः भूतभावनः आर्तत्राणपरायणः आर्ताः आध्यात्मिकाधिदैविकाधिभौतिकरूपेण येन केनचिद् व्यसनेन पीडिताः तेषां त्राणं संरक्षणम् आर्तत्राणं तस्मिन् परायणम् आसक्तिरियस्य सः भगवान् निग्रहानुग्रहशक्तः गङ्गाधरः गङ्गां स्वशिरसि दधानः परमेश्वरः मम गतिः गन्तव्या परादेवता अथ भगवतः त्रिपुरासुरवधप्रकारं वक्तुं प्रक्रमन्ते आदौ तदारूढं रथं वर्णयन्ति श्रुतिः अयं धरणीरथम् आरूढः इति धरणीरथं धरणी सर्वलोकमयी पृथ्वी एव रथः धरणीरथः तं श्रुतिहयं श्रुतयः चत्वारः वेदाः एव हयः अश्वाः यस्य रथस्य सः श्रुतिहयः तं आरूढः तदनन्तरं भगवत्प्रयुक्तं शरं दर्शयन्ति मुरारिं शरं कृत्वा इति मुरारिं परब्रह्मकोटिभूतं भगवन्तं नारायणं शरं बाणं कृत्वा विधाय शिवविष्णोः भेदं कल्पयद्भिः विष्णुपकर्षं कुर्वद्भिश्च हरदत्तशिवाचार्यैः हरिहरतारतम्याख्ये ग्रन्थे तदुभाभ्यां कृतः त्रिपुरासुरवधः एवमुक्तः एकस्तु बाणगतिमेत्य करं वृणोति अन्योक्षिपत् पुरजयाय तमेव बाणं को वानयोरधिक इत्यनुचिन्त्य वृद्धाः सत्यं ब्रुवन्तु तमिमं वयमाश्रयामः इति को वा अनयोः अधिकः इत्यनुचिन्तयन्तः वयं भगवत्पादमतानुयायिनः द्वावपि समावेव इति वदेम व्यासाचार्यप्रकटितं सत्यं जानन्तो वयम् उभावप्याश्रयेम तदनन्तरं तल्लोकत्रयवधप्रकारमाहुः क्षणात् इति युगपत् एकस्मिन्नेव क्षणे त्रीनपि लोकान् प्रणनाश इत्यर्थः श्रीशिवमहापुराणान्तर्गतायां द्वितीयायां रुद्रसंहितायां पञ्चमे युद्धखण्डे सूतशौनकसंवादान्तर्गते सनत्कुमारपाराशर्यसंवादे त्रिपुरासुरवधवृत्तान्तः द्वादशभिः अध्यायैः महता प्रपञ्चेन कथितः तत्र प्रथमाध्याये एवं कथा तारकासुरे भगवता कार्तिकेयेन हते तस्य त्रयः सुताः तारकाक्षविद्युन्मालिकमलाक्षाः मेरुगुहायां स्थित्वा ब्रह्माणमुद्दिश्य घोरं तपश्चक्रुः तत्तपसा प्रीतो ब्रह्मा तेभ्यः वरं दातुमाविर्बभूव अवध्यत्वनिर्जरत्वनीरोगत्वामरत्वं याचतः तान् असुरान् अन्यं वरं वरीतुं निर्दिशत् स ब्रह्मदेवः अथ तन्निदेशानुसारं वरं ययाचिरे स्वर्णमयीं पुरीं तारकाक्षो ययाच रजतमयीं कमलाक्षः आयसीं च विद्युन्माली अवध्यत्व निर्जरत्व नीरोगत्वामरत्व सिद्ध्यर्थं कीदृशं वरञ्ययाचिरे इत्याह पुरेष्वेतेषु भो ब्रह्मन् एकस्थानस्थितेषु च मध्याह्नाभिजिते काले शीतांशौ पुष्पसंस्थिते उपर्युपरि अदृष्टेषु व्योम्नि लीलाभ्रसंस्थिते वर्षत्सु कालमेघेषु पुष्करावर्तनामसु तथा वर्षसहस्रान्ते समेष

ఆజ్ఞాపయామాస బ్రహ్మ మయాసురశ్చ స్వతపసా స్వర్గే తారకాక్షస్య హైమంపురం వ్యోమ్ని విద్యున్మాలినః రాజతంపురం భూమౌ చ కమలాక్షస్య ఆయసంపురం నిర్మమే ఏవం పురత్రయం ప్రాప్య ప్రవిష్టాస్తారకాత్మజాః బుభుజుః సకలాన్ భోగాన్ మహాబలపరాక్రమాః కల్పద్రుమైశ్చ సంకీర్ణం గజవాజి సమాకులం నానాప్రాసాద సంకీర్ణం మణిజాల సమావృతం సూర్యమండల సంకాశైః విమానైర్ సర్వతోముఖైః పద్మరాగమయైశ్చైవ శోభితం చంద్రసన్నిభైః ప్రాసాదైర్ గోపురైర్ దివ్యైః కైలాస శిఖరోపమైః దివ్యస్త్రీజన సంకీర్ణైః గంధర్వై సిద్ధచారణైః రుద్రాలయైః ప్రతిగృహం అగ్నిహోత్రైః ప్రతిష్ఠితైః ద్విజోత్తమైశ్చ శాస్త్రజ్ఞైః శివభక్తిరతైః సదా వేదాధ్యయనశాలాభిః వివిధాభిః పృథక్ పృథక్ మహాత్మభిః శుభాచారైః పుణ్యవద్భిః ప్రవీక్ష్యత పతివ్రతాభిః సర్వత్ర పావితం స్థలముత్తమం పతిసేవనశీలాభిః విముఖాభిః కుధర్మతః దైత్యశూరైర్మహాభాగైః సదారైః ససుతైర్ద్విజైః శ్రౌతస్మార్తార్థతత్వజ్ఞైః స్వధర్మనిరతైర్యుతం వ్యూఢోరస్కైర్వృషస్కంధైః సమాయుద్ధధరైః సదా ప్రశాంతైః కుపితైశ్చైవ కుబ్జైర్వామనకైస్తథా నీలోత్పలదలప్రఖ్యైః నీలకుంచితమూర్ధజైః మయేన రక్షితైః సర్వైః శిక్షితైర్యుద్ధలాలసైః వరసమరరతైర్యుతం సమంతాత్ అజశివపూజనయా విశుద్ధవీర్యైః రవిమరుతమహేంద్రసన్నికాశైః సురమథనైః సుదృఢైః సుసేవితంయత్ శాస్త్రవేదపురాణేషు యే ధర్మాః ప్రకీర్తితాః శివప్రియాస్తదా దేవాః తే ధర్మాస్తత్ర సర్వతః ఏవం లబ్ధవరాస్తే తు దైతేయాస్తారకాత్మజాః శైవం మయముపాశ్రిత్య నివసంతి స్మ తత్రః ఇతి. తేభ్యో భీతాః దేవాః బ్రహ్మాణం శరణం జగ్మురిత్యాః ద్వితీయేధ్యాయే. అథ తత్ ప్రభయాదగ్ధాః దేవాహీంద్రాదయస్తథా సమ్మంత్రి దుఃఖితాః సర్వే బ్రహ్మాణం శరణయ్యయుః ఇతి. స చ బ్రహ్మదేవః శివం ప్రార్థయితుం తాన్ నిర్దిదేశ. తన్నిర్దేశానుసారం తే దేవాః శివం స్తుత్వా దైత్యబాధాం తస్మై నివేదయామాసుః. అస్మిన్నధ్యాయే దేవైః కృతా శివస్తుతిః అవధేయ. ద్వితీయేధ్యాయే తృతీయేధ్యాయే ఏవం కథా. త్రిపురాధ్యక్షస్య పుణ్యవత్వాత్ ధర్మరతత్వాత్ శివభక్తిమత్వాచ్చ తేషాం అసురాణాం ఆత్మనా అవధ్యత్వం శరణాగతేభ్యస్తేభ్యః దేవేభ్యః నివేదయామాస. తద్వచనం శ్రుత్వా విష్ణుః పరమేశ్వరం యష్టుం నిర్దిదేశ. శ్రౌతోక్త విధానేన యజ్ఞం యజత్సు దేవేషు యజ్ఞకుండాత్ సహస్రసంఖ్యాః భీమరూపాః భూతసంఘాః ఆవిర్బభూవుః. రుద్రాజ్ఞా ప్రతిపాలకాస్తే విష్ణోర్నిర్దేశాత్ తాని త్రిపురాణి దగ్ధుం నిర్జగ్ముః. ప్రవేశాదేవ తత్ర భూయాంసస్తే భస్మసాద్ బభూవుః. తద్దాహం తీర్ణాః ఇతరే విష్ణుమేవ శరణమాజగ్ముః. దుర్మనాః భగవాన్ విష్ణుః తజ్జయార్థం మార్గాంతరం ఇథం చింతయామాస. తస్మాదేవం ప్రకర్తవ్యం వేదధర్మస్తతో వ్రజేత్ త్యక్తలింగార్చనా దైత్యాః భవిష్యంతి న సంశయః ఇతి నిశ్చిత్య వైవిష్ణుః విఘ్నార్థమకరోత్తద తేషాం ధర్మస్య దైత్యానాం ఉపాయం శృతిఖండనం ఇతి. చతుర్థేధ్యాయే ఏవం కథా. త్రిపురాసురాణాం ధర్మవిఘ్నం చింతయతః భగవతః విష్ణోః శరీరాత్ మహాతేజాః మాయామయః కశ్చన పురుషః జజ్ఞే. స ఇత్థం వర్ణితః ముండినం మ్లానవస్త్రం చ గుంఫిపాత్ర సమన్వితం దధానం పుంజికాం హస్తే చాలయంతం పదే పదే వస్త్రయుక్తం తథా హస్తం క్షీయమాణం ముఖే.

0: చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం రత్నసానుషరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానన సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం బాలలోచన జాత పావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రిసరోరుహం దేవసింధుతరంగసీకరసిక్తశుభ్రజఠాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృతచారువామకళేభరం క్ష్వేఢనీలగలం పరశ్వవధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

0: நமஸ் சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நமஸ் சிவாய.
1: ముందు దాని పేరు కనకం కాదు, అది దాన్ని తీసుకొచ్చి మనం పుటపాకం చేస్తాం. పుటం పెట్టారంటారు. ఈ పుటం పెట్టి దాన్ని కాల్చగా అది శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత దాని నుంచి ప్రకాశం వస్తుంది. దాన్ని కనత్ అంటారు, ప్రకాశం. ఈ ప్రకాశం వచ్చిన తర్వాత దాని పేరు కనకాయని. కనుక కనక సభ అంటే శుద్ధమైనటువంటి దేహమే కనక సభ. దేనితో శుద్ధమైంది? ఈశ్వర భావనతో, ఈశ్వర చింతనతో మనం శుద్ధి చేసుకున్నాం. మహాన్యాసం ఇవన్నీ శరీర శుద్ధ్యర్థం అని అంటాడు. ఎప్పుడు? శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి కూర్చున్నాక పక్కనున్న పురోహితుడు శరీర శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, మహాన్యాస పారాయణ అహంకరిస్తే, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి, మళ్ళీ శరీర శుద్ధ్యర్థం అంటారా అని అంటావా? అయ్యా, అది కేవలం బాహ్యమల్గాన్ని పోగొట్టింది. ఈ త్వగస్థిగతంగా పేరుకుపోయిన పాపాలు ఎన్నున్నాయో అవన్నీ శుద్ధి చేయడం, అది కనక సభ అయింది. కనక సభ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఓహో, దీని నిండా చైతన్యమే ప్రకాశించుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలు జడంగా ఉన్నాయి. నా చెయ్యి కొట్టిందండి అంటావా, నేను కొట్టిందంటావా? నేనే కొట్టానండి. ఇదేంతో చేత్తో? మరి చేత్తో కొడితే నువ్వు కొట్టమే అంటావు? నేను అనేటటువంటి చైతన్యం హస్తమనందు వ్యాపించి కొట్టింది అని చెప్తున్నావు. అంటే ఒట్టిగా పాపం చేతికి ఏం తప్పులేదన్నమాట. అది జడీభూతం. జడీభూతమైన ఇంద్రియంలో ఒకటి ప్రవేశించింది. ప్రవేశించడం వల్ల ఇంద్రియం చైతన్యవంతమైంది. ఎప్పుడైతే ఇది శుద్ధమైందో అప్పుడు ఇది కనిపించింది. అంతే కదండి, ఆ క్లారిటీ వల్ల కనిపడింది. బురద నీరు అడుగున బంగారం ముక్క వేసినా కనిపించదు. అది కొంచెం క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు అది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో పేరుకున్న పాపపు మాలిన్యం వల్ల అయ్యాని ఇంద్రియాల్లో ఒకటి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పినా అర్థం కాదు. అది సాధన వల్ల శుద్ధి అయ్యాక ఇంద్రియాలను నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడే ప్రకాశిస్తూ ఉన్నాడు గనక రాజతే ఇది రాజా. ఆ చైతన్యమే ఇక్కడ ఉందని తెలిసాక ఈ కనక సభ రాజసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఓహో, ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. అవునా లేదా అండి? నేను అనే చైతన్యం ఒక్కటైనప్పటికీ అది ఎలా పని చేస్తుంది? కంటి యందు వినదు, చెవి యందు చూడదు. కంటి నుండి చూస్తుంది, చెవి నుండి వింటుంది, నోటితో రుచి చూస్తుంది, కంఠంతో పలుకుతుంది. మరి ఒకే చైతన్యం ఉన్నప్పుడు అటు ఇటు మార్చచ్చగా? మారదుట. ఆ ఇంద్రియంలో చదే పలుకుతుంది. అలాగే పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాలు ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయం మనకి వేదం వర్ణించింది ఏంటంటే, దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానీయులు అని వర్ణించిందండి. ఇది విశేషం. దేవతలందరూ ఎలా ఇంద్రియ స్థానీయులు? ఇప్పుడు నేను అనే చైతన్యంకి ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాల్లోకి నేను నుండి వచ్చే చైతన్యం ప్రసరిస్తోంది గనక మనం పనిచేస్తున్నాం. ఈ నేను అనేవాడిని దేని ద్వారా పోల్చుకున్నాం? ఇంద్రియములు బట్టి పోల్చుకున్నాం. ఆ వాడు ఉన్నాడండి అని ఎందుకన్నావు? చెయ్యి కాలు ఆడిస్తున్నాడు గనక, లేకపోతే డౌటే. అంటే వాడిని పోల్చుకోవడానికి ఇంద్రియం పనికొచ్చింది. లోపల వాడు ఉన్నాడు, చైతన్యం ఉంది అని పోల్చుకోవడానికి. అలాగే విశ్వం కదులుతోంది అనే దాన్ని బట్టి విశ్వేశ్వరుడిని పోల్చుకుంటున్నాం మనం. ఇది విశేషం. ఈ విశ్వాన్ని కదిల్చడానికి రకరకములైన శక్తులు ఉన్నాయి విశ్వంలో. అగ్ని, వాయు, వరుణ, వాటిలో ఎన్నో రకాలు. వీటన్నిటికీ నియామక శక్తులను ఆయన పెట్టాడు. ఆ నియామక శక్తులే దేవతలు. ఈ నియామక శక్తులు మనకు కనిపించరు. వాళ్ళు కనిపించరు కనుక దేవతలు లేరండి అని అంటాం. దానికి అనేక మంది ఉపమానం చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి వెళ్ళొచ్చి ఆ రాజ్యానికి రాజే లేడండి అంటట. ఎందుకంటే కనబడలేదు కనుకనే. రాజు నువ్వు ట్రైన్ దిగ్గానే వచ్చి రిసీవ్ చేసుకుంటాడా? వాడు ఉన్నాడు కనుకే నీకు ఆ రాజ్యంలో ట్రైన్ ఆగడం, నీకు ఇంకో చోటకి వెళ్తే పని జరగడం, ఇవన్నీ జరిగే వ్యవస్థ ఉంది రాజు వల్ల. వ్యవస్థ బట్టి రాజును పోల్చుకోవాలి, ప్రపంచం బట్టి పరమేశ్వరుని పోల్చుకోవాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్న ఈ ప్రకృతి శక్తులందరికీ నియామకులైన దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరు? ఆయనే వాళ్ళయ్యాడు, ఆయన నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా నీ లోపల అంతర్గతమైన చైతన్యమే వివిధ ఇంద్రియముల్లో పనిచేస్తున్నది. అది తెలుసుకున్నావు ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ దేవ దివ్ ప్రకాశే, అది కూడా ప్రకాశ లక్షణాన్ని తెలియజేసేదే. క్రీడతి ఆడుకొనుట, ప్రతి చైతన్యం వచ్చి దాని చోట్లో అది ఆటలా కదిలితేనే కదండి దాని పని దానికి జరుగుతుంది. కనుక ఇంద్రియాలలో వ్యాపించిన చైతన్యానికి దేవతలు అని పేరు. అందుకే మనకు వర్ణించారు, పాదాలలో విష్ణువని, చేతిలో ఇంద్రుడని, కంటిలో సూర్యుడని, నాలుకందు వరుణుడని, అగ్ని అని. వరుణుడు అగ్ని ఎందుకన్నామంటే, వరుణుడు తడి రూపంతో ఉంటాడు, అగ్ని శబ్ద రూపంలో వస్తాడు. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అని చెప్పారు. ఈ విషయం మహాన్యాసంలోనే వస్తుంది. అగ్నిర్మే వాచిస్త్రిత వా హృదయే హృదయం మయి అని చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు ఈ దేవతలందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు? అగ్నిర్మే వాచిస్త్రిత వాక్కునందు ఆయన ఉన్నాడు. అలాగే వాయుదేవుడు ఎక్కడున్నాడు, ఊపిరి అందున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉన్నప్పుడు ఈ శరీరం ఇప్పుడు ఏమైంది, దేవసభ కాలేదా ఆలోచించండి. ఇప్పుడు ఈ శరీరం కనకసభ అయింది, దేవసభ అయింది, రాజసభ అయింది. అయిన తర్వాత ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటండి, అసలు సభాపతి లేకపోతే సభ ఉంటుందా చెప్పండి. వీటన్నిటినీ ఉంచేవాడు ఒకడున్నాడు, వాడు సభాపతి ఆయన గారు ఒకడున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తేనే వీళ్ళందరిలో కదలికున్నది. అందుకు సభాపతి ఒకడున్నాడు లోపల. వాడు మాత్రం ఇంత డ్యాన్స్ చేస్తున్నట్టు చేయిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్న తాను వది చిత్రం. ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే చిత్సభలో ఉన్నాడు. ఆయన మెయిన్ మూల విరాట్ ఉండే గర్భగృహం సరిగ్గా చిత్సభ. ఈ మోడల్తోనే నిర్మాణం చేయబడి ఉంటుంది చిదంబరం. అక్కడున్న చిత్తే అంబరమై వ్యాపించింది ఇంద్రియాల వరకు. అంబరం అంటే వ్యాపకము అని అర్థం. అక్కడున్న చిచ్చక్తి, ఆ చిచ్చక్తి ఈశ్వరుని యొక్క చిచ్చక్తి, ఆ చిచ్చక్తి విలాసమే నీ ఇంద్రియాల వరకు ప్రసరించిందయ్యా. అది మనం తెలుసుకోవడం ప్రారంభించి భగవంతుడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడ్రస్ తెలుసుకోవడానికి. అది విశేషం. మనకిక్కడ జ్యోతి ఉందన్న విషయం అక్కడ వెలుగు నుంచి పోల్చుకుని జ్యోతిని ఎలా పట్టుకున్నామో, ఇక్కడ చైతన్యం బట్టి లోపల చైతన్యానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అతడు కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించున్నాడు గనక సభాభ్య సభాపతిభ్య. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నాడు. పతుల పత, ఎన్ని సభలున్నాయో అన్ని సభాపతులు ఉంటాయి. ప్రతి వాడి శరీరం క్షేత్రమే కాదు, సభ కూడా. వాడి క్షేత్రం సభ అయినప్పుడు, ఆ క్షేత్రాణాంపతిగా ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా కనబడుతున్న ఈ దేహములందరూ అంతటా కూడా భిన్న భిన్నముల వలె గోచరిస్తున్న ఏక చైతన్యం ఒకడున్నాడు. అతడు సభాభ్య సభాపతిభ్యో నమః. ఇది విశేషం. కనుక నటరాజు ఏమిటో చక్కగా తెలిసిపోయింది, సభాపతి అంటే ఏమిటో మనకు అర్థమైంది. అందుకు సభా సభాపతి కావాలి. ఇప్పుడు అంతరార్థం మనం గ్రహించితే, నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు సభంతా సభాపతి వైపు చూస్తోంది. సభ సభాపతి వైపు చూడకపోతే సభ జరగదు, అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తున్న సభలన్నీ అసలు సభాపతిని మాట్లాడినవారు పాపం. వాడి పేరుకు మాత్రం మాట్లాడేవాడు తెలుసు కదా, కానీ వాడిని మాట్లాడినివ్వరు. వీళ్ళ మాట ఒకటి మాట ఒకటి విననివ్వరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏమిటి, వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి తల కొట్టి వీడి తల కొట్టి అక్కడికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టుకోవడమే స్వభావం, పని జరగడానికి అక్కడికి రాలేదు. కనుక సభలన్నీ కొట్టుకోవడానికి పరిమితమైపోయే సౌమనస్యం లేకుండా అయిపోతున్నాయి సభలన్నీ కూడా. కనుక సభకి సభాపతికి సంబంధం లేకుండా పోయింది. అంటే సభాపతి అంటే కోఆర్డినేటర్. ఈ సభ అంతటిని కోఆర్డినేట్ చేసి ఏకీకృతం చేసేవాడు సభాపతి. అలా ఉండబెట్టిన సభాపతి ఆ పని చేయకపోతే సభంతా అల్లకల్లోలమై ఏ తీర్మానం కూడా అమలు కాదండి. అందుకు మనకి మన డబ్బు విపరీతంగా కోట్ల కలది ఖర్చు అయ్యేటువంటి అనవసరపు సభలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సభలు ప్రారంభమయ్యాయి అంటే పేపర్లు టీవీలు మొదలు పెడతాయి కెమెరాలు పట్టుకుని. కానీ ఆ సభల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొత్తం ప్రజాద్రవ్యం ఎన్ని కోట్లు వ్యర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి తప్ప. అలాంటి సభలు నిర్వహించకుండా యోగ్యమైన సభలు నిర్వహించాలి అంటే ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు, సభాభ్య సభాపతిభ్యో నమః. అది కూడా దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది అర్థమేంటుంది చాలామందికి. మన రాజ్యాన్ని పాలించడానికి సభలు ఉన్నాయిగా, ఈ సభలన్నీ కూడా సమన్వయంతో నడవాలి అంటే అనుగ్రహ స్వరూపుడైన ఆ సభాపతిని మనం కొలుచుకోవలసిందే. సభ అంటే అందరూ అసెంబ్ల్ అయ్యే చోటని సభ అని అంటారు. ఇంద్రియములన్నీ ఎక్కడ అసెంబ్ల్ అయ్యాయో ఆ దేహమే సభ. వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఈ వ్యవస్థ నడుపుతున్న వాడెవడో తన సభాపతి. చాలా సులభంగా అర్థమైనట్టే అనిపిస్తోంది మనకి. ఇలా ఉన్నటువంటి ఆ సభాపతిని మనం పరిశీలించినప్పుడు సభలో సభాపతి సభ్యులు ఎలా ఉంటారు ఇక్కడ ముందు తెలుసుకోండి. కొన్ని శబ్దాలు సభ్యులు, సభలో ఉన్నవాళ్ళు సభ్యులు, ఇవన్నీ కూడాను వైదిక శబ్దాలు. ఈ మాటలు చెప్తే ఇంకా రేపు పొద్దున్న అవన్నీ తీసేయమంటారేమో, ఎందుకంటే అమ్మో అమ్మో అవతల విఘ్న మతం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. వైదిక మతం అంటే హిందూ మతం, హిందూ మత శబ్దాలు అంటే వేదాల్లో ఉన్నట్టు వద్దంతు. సభ, వేదిక, యజమాని, అధ్యక్షుడు, సభాపతి, ఇవన్నీ వేదంలో చెప్పబడ్డ శబ్దములు. యజ్ఞముల్లో వాడే శబ్దాలు ఇవన్నీ కూడా. యజ్ఞముల్లో బ్రహ్మసభ దేవసభ అని ఉంటుంది. దేవతలందరూ కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో వారి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని దేవసభ అంటారు. మహర్షులు ఋషులు వైదికమైన కార్యం చేసేటువంటి వారందరూ కూర్చునే దాన్ని బ్రహ్మసభ అని అంటారు. మధ్యలో అగ్నిని పెట్టేటువంటి చోటుని వేదిక, అది మెయిన్, అది అందుకు వేదిక అని అంటారు. యజ్ఞమంతా ఎవడు చేస్తున్నాడో ఆయన యజమాని అంటారు. ఈ మొత్తాన్ని ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు మన అధ్యక్షుడు. ఇవే శబ్దాలు మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం కనుక ఈ దేశంలో అన్ని సభలకి వాడుకుంటూ ఉన్నాం, అది విశేషం. అలాగా సభలో సభాపతి సభ్యులు ఎలా కూర్చుంటారు, మంచి యోగ్యత కలిగినటువంటి వారు అంటే సభల్లో కూర్చోవాలి అంటే దానికి తగ్గ యోగ్యత ఉన్నవాడు ఉండాలి, అది విశేషం. ఒక యజ్ఞం జరిగితే ఎన్ని రకాల వారు కూర్చుంటారో తెలుసా, ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వణ పండితులు ఒకవైపు, పురాణవేత్తలు ఒకవైపు, జ్యోతిషవేత్తలు ఒకవైపు. అంటే ఒకప్పుడు యజ్ఞ వ్యవస్థ ఎలా ఉండేదో కూడా మనకి తెలియని రోజులు వచ్చాయండి. అగ్నిహోత్రాలు అంతరించిపోయాయి. వాటి వ్యవస్థ తెలిస్తే, వాటి గొప్పతనం తెలిస్తే, అయ్యో ఎంత పోగొట్టుకున్నామో అని రోజుకు గంటైనా ఏడిస్తే అప్పుడు బాగుపడతాం మనం. ఎన్ని పోగొట్టుకున్నామో మనం, అది విశేషం. తెలియట్లేదు మనకి, పోగొట్టుకున్న వాటి విలువ తెలియట్లేదు. ఉంటే తెలుస్తుంది విలువ, అన్ని పోగొట్టుకున్నాం. ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇన్ని రకాలు ఉంటారు, ఇంతమంది పండితులు అందరూ వచ్చి కూర్చుంటారు. కనుక సభల్లో కూర్చోవడానికి యోగ్యుల్ని సభ్యులు అని అంటారు, అది విశేషం. అందుకే సభ్యులందరికీ నమస్కారం అనాలి, సభికులు అనకూడదు, అది విశేషం. అదో అదో ఒక అసెంబ్లీ అండి. సభికులు అంటే జూదరులు అని అర్థం. కొంతమంది కొత్త పదం అందరూ సభ్యులు అంటున్నారు, మనం ఏదైనా కొత్తగా అందరూ సభికులు అంటుంటారు, అంటే అందరినీ కలిపి తిట్టినట్టు అర్థం దానికి. సభికులు అంటే జూదరులు, వాళ్ళు అసెంబ్లీ అయ్యారు, పాప ఒక్కడే వాడతాడు చెప్పండి. అవి దుష్ట సభలు, అవి దుష్ట సభలు జరుగుతుంటాయి. ఎవరి తల ఎలా తీర్దామో అని వ్యూహం చేయడానికి కొందరు అసెంబ్లీ అవుతారు, అవి ఘోర సభలు, ఇవి అఘోర సభలు. ఈ ఘోర సభల వాళ్ళకి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంది, ఉండనియండి పాపం. కానీ ఆ ఘోర సభల యొక్క ప్రభావం మన మీద పడకూడదు అని దండం పెడదాం. ఇప్పుడు ఆ ఘోర సభలే పాపం పాలనా వ్యవస్థలో కూడా దాక్కున్నాయి. వాటిలోంచి ఘోరత్వం పోగొట్టి వాటిని అఘోరంగా మార్చమని మనం ఇక్కడ కూర్చుని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని. ఇందులో సభా సభాపతి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక సభ జరుగుతుంటే సభాపతి ఉంటే సభ్యులందరూ వెనక్కి తిరిగి కూర్చున్నా అనుకోండి, ఇంకా సభాపతి ఏం చేస్తాడండి, ఏమీ చేయలేడు. దానితోటే సభాపతి మీద సభ్యులకి అంత గౌరవం ఉందో అర్థమైపోతుంది, అవునా లేదా, డోంట్ కేర్ అనేది. అందుకోసం అలా కాకుండా సభ్యులందరూ ఏకాగ్రంగా చూస్తుంటే సభాపతిలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇక్కడ సభాపతి అనే మహాడాన్సర్ ఉన్నాడే, ఆయన తన యొక్క సమస్తములైన ఆనందకరమైన సర్వశక్తులను ఎప్పుడు చూపించగలడు, ఆ చూసి ఎంజాయ్ చేసేవాడు అంటే చూపిస్తాడు. ఎంజాయ్ చేసేవాడు లేనప్పుడు ఇంకేం చేస్తామండి. ఇప్పుడు ఇందులో గొప్ప అర్థం ఉంది చెప్పడానికి ఆయన కూర్చున్నాడు పాప సభాపతిగా. కూర్చుంటే ఇందులో ఒక్క ముక్క కూడా అర్థం కాని వాడు ఎదురుగా ఉంటే వాడు వలవల ఏడ్చి దిగిపోవలసిందే. అరసికేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక అని కాళిదాసు గారు అన్నట్టు, ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు ముందు కూర్చుని గొప్ప కవిత్వం చెప్తే అబ్బా అంత రక్తి కట్టలేదండి వాడు అనగానే ఇటు విన్నేడుతో వాడు పోవలసిందే, అవునా లేదా. అందుకు సభ్యులు ఎలా ఉండాలి, ఆ ఏది దర్శిస్తున్నారో ప్రదర్శన, ఆ ప్రదర్శన మీద పూర్తి ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆ చూస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే ఆ లోపల ఆ సభాపతి మరింతగా తన నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వాడు రిసీవ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఇస్తాడు ఆయన, అవతల వాళ్ళు పొందుతున్నారంటే తన నుంచి ఇంకా వెలికొస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుని అంతర్గతమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉందని సభ్యులు గుర్తించాలండి. సభ్యులు గుర్తించకపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్తిగా సభాపతిని ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇంద్రియములు ఆయనకు వెనక్కి తిరిగి ప్రపంచం వైపు చూడకుండా ఆయన వైపు తిరగాలి. ఆ లోపల డ్యాన్స్ చేసేవాడి వైపు తిరిగి, ఆహా స్వామి ఇంత నర్తన చేస్తున్నావా నువ్వు, నీ వల్లనే సాగుతోందయ్యా ఈ జగత్తంతా, ఆహా అని ఆయన వైపే ఏకాగ్రంగా దృష్టిని చెప్పి ఆ డాన్సర్ నాట్యం చేస్తే ఇదేం చూసావు ఇంకా చూపిస్తానంటాడు ఆయన. విశ్వమంతా నేను ఏ విధంగా నర్తన చేస్తున్నానో అదంతా నీకు ఇక్కడే చూపిస్తాను అంటాడు, అవునా లేదా అండి. ఒక్క డాన్సర్ని చూడండి, వాడు ఎప్పుడో జరిగిన కథలో అన్ని పాత్రల్ని తనయందే జరిగిన మొత్తం కాల విశేషాన్ని, స్థల విశేషాన్ని, పాత్ర విశేషాన్ని తనలోనే చూపిస్తాడు. వర్షం పడుతోంది అంటే అభినయంతోనే చూపించగలడానికి ఏం అక్కర్లేదు. అలాగే ఆ సమయంలో యుద్ధం జరుగుతుందంటే ఒక్కడే తనలో అన్నీ చూపించగలడు. ఒక్కడు ఎలా నటకుడు, వేదిక మీద మొత్తాన్ని చూపిస్తున్నాడో అలాగే విశ్వ నటకుడైనటువంటి ఆ నటరాజు మనలోనే సర్వమును చూపించగలడు. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వమంతా పరమేశ్వరమయమని. దానికి ఏం చేయాలి? సభ్యులు సభాపతి వైపే ఏకంగా ఏకోన్ముఖులై దర్శిస్తూ ఆనందాన్ని అనుభవించగలగాలి. అంటే అంతర్ముఖములైనటువంటి ఇంద్రియములే సభ్యులు, అంతర్గతుడైనటువంటి పరమాత్మయే సభాపతి. ఇది విషయం. అందుకే నమస్సభ

గుర్రం నడిపేవాడిలో శక్తి వేరు, గుర్రంలో శక్తి వేరు. కానీ పరఈశ్వర దృష్టితో మనం పరిశీలించినప్పుడు గుర్రంలో సమర్థత పరమేశ్వరుడే, గుర్రాన్ని నడిపేవారిలో సమర్థత కూడా పరమేశ్వరుడే. అది విశేషం. ఇదేమిటయ్యా అంటే అశ్వములు అంటే ఇంద్రియములు. ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలిగినవి అని అశ్వ శబ్దానికి. కిరణాలకి అశ్వములు అంటారని మనం ముందే చెప్పుకున్నాం. కిరణములు ఎందుకంటే వాటి వ్యాపించి పరిగెడితే మహావేగంతో పెడితే వ్యాపకమే వేగం. ఇక్కడ వచ్చిన వెలుగు క్షణంలో అక్కడికి వెళుతుందంటే ఎంత మహావేగంగా వెళుతుంది. అందుకు కాంతి కిరణములకు అశ్వము అని స్వతసిద్ధమైన నామం. అలాగే వేగంగా వెళ్ళగలిగే వాటన్నిటికీ అశ్వనామం ఉంది గనక మనం గుర్రములనే జంతువులకి అశ్వము అని పేరు పెట్టాం. అంతేగాని గుర్రమే అశ్వం కాదు, అశ్వ లక్షణం కల వాటిలో గొప్పది కనుక దానికి అశ్వము అని పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో మహావేగంగా వెళ్ళగలిగేది కనుక గుర్రమునకు అశ్వము. ఆ వేగం కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి శక్తితో వెళుతుంది. అందుకు అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః. అదేవిధంగా మనలో ఇంద్రియ హయములు వాటిలో ఈ చైతన్యం ప్రసరింపబడుతుంది గనక వ్యాపక లక్షణం కలిగిన చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు కూడా అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః. ఆ ఇంద్రియములు యందు ప్రసరిస్తున్న చైతన్యము, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యము, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అశ్వపతులు అంటే జీవులు, అశ్వములు అంటే ఇంద్రియములు. జీవుల రూపంలోనూ ఇంద్రియములు యందు వ్యాపించే చైతన్యముగాను ఉన్నవాడు మాత్రం ఈశ్వరుడే అని అద్వైతంలోకి తీసుకువెళుతూ ఉన్నాడు. అది విశేషం. అందుకు సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు కూడా సమం ఒక్కడిగా వ్యాపించి ఉన్నటువంటి వాడెవరో ఆయన్ని దర్శించే వ్యవస్థని ఇప్పటి వరకు మూడవ అనువాకంలో మనం దర్శించాం. ఈ విధంగా సభాపతి అయిన నటరాజుని దర్శించి నాలుగవ అనువాకంలోకి, చతుర్థోనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో మొదటి రెండు మంత్రములు కూడా మనకి స్త్రీరూపులైన రుద్రుడికి నమస్కరిస్తున్నాడు. చూడండి అది విశేషం. స్త్రీరూపులైన రుద్రుడు అంటే ఇంతవరకు చెప్పబడ్డ రుద్రుడు పురుషుడా, ఇప్పుడు స్త్రీలు వచ్చారా? ఇంత అర్థం చేసుకున్నాక ఇంకా ప్రశ్నే వేయం మనం. ఇందులో వృక్షాదులు శిలలు ఇవన్నీ చెప్పినప్పుడు తదంతర్గతమైన చైతన్యానికి ఏదీ లేదు. స్త్రీ యందు స్త్రీ చైతన్యంగా, పురుషుడి యందు పురుష చైతన్యంగా వ్యాపించిన చైతన్యానికి ఏ లింగం ఉందండి? అది అవ్యయం. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఆ దర్శించడానికి ఈ లింగముల యందు నుంచే దర్శిస్తూ ఉన్నాం. అందుకు వీటిని నిరసించమనలేదు శాస్త్రం. వీటి యందు ఉన్న చైతన్యాన్ని గుర్తించు. అందుకు ఇక్కడ భిన్న భిన్న ఉపాధులు చూపించి తదంతర్గతమైన చైతన్యాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే భిన్నత్వం చూడడమే మనకు అలవాటు గనక భిన్నములను చూపించి భిన్నములు ఎందున్న ఏకత్వాన్ని దర్శింపజేస్తున్నాడు. మనకు ఏది అలవాటో దాని నుంచే మొదలుపెట్టించాలి. అందుకే విష్ణు చైతన్యాన్ని చెప్పడానికి విష్ణు శాస్త్రం మొదలు విశ్వమును మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు నిత్యం పరిచయమైన వస్తువు ఏదో అది ముందే అదే మనకు అర్థమవుతుంది. ఈ పరిచయమైన వస్తువు ఎందే విష్ణు ఉన్నాడని తర్వాత మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న భిన్న భిన్నముల ఎందు అభిన్నమై వ్యాపించి ఉన్నవాడెవడో చూపించదలుచుకుంటే గనక ఇక్కడ ఉగ్రరూపులైనటువంటి స్త్రీలను చూపిస్తున్నాడు. అంటే స్త్రీ అంటే భారతీయ దృష్టిలో మాత్రం అబల కాదండి, ఆవిడ సబల. అది విశేషం. మహాశక్తి స్వరూపిణి స్త్రీ అంటే ఆదిశక్తి అని కొలుచుకునే జాతి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా స్త్రీ దేవతారాధన లేదు. భారతదేశంలోనే పూర్ణంగా పరాశక్తిని ఆరాధించాం. అయితే దీన్ని చూసి ఇక్కడికి వచ్చి వాత పెట్టుకుని ఇక్కడ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏదో అక్కడి నుంచి ఒక మాతను పట్టుకొస్తూ ఉంటారు. ఏ మాతలు అక్కర్లేదు, మనకుంది జగన్మాత. ఆ మాత ఉపాసన, ఆ మాతృ ఉపాసన మనకు ఎలాగో ఉన్నది. ఆ తల్లి యొక్క ఉపాసన, ఆ జగన్మాత ఎన్ని రూపాలతో ఉంది? పరమవాత్సల్య స్వరూపిణి జగన్మాత, సౌజన్య స్వరూపిణి, వాత్సల్య స్వరూపిణి, పరమ సుకుమారి. అందుకే లలిత అని చెప్పాం, నమస్కరిస్తాం సంతోషం. ఆ మాట ఒప్పుకుంటామా? ఆవిడ సుకుమారి కాదని మనకు తెలుసు. ఆ తల్లి ఎంత కఠినురాలో మహిషాసురుడు చెప్పగలడు, శుంభని శుంభుడు చెప్పగలరు, చండముండాసురుడు చెప్పగలరు. అందుకే కొలుచు దేవకన్యలెరుగు ఈ పదముల లాలిత్యము, తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము. ఆ తల్లి కాళ్ళకి ఎంత కాఠిన్యం ఉందో రాక్షసుకి తెలుసు. ఆ తల్లి కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయో దేవతలకు తెలుస్తాయి. వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, దాసీభూత సమస్తే వనితాం. అందుకే సుజన రక్ష కుజన శిక్ష సులభముగా జేయునివియే అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అని వర్ణించారు. అలాంటి ఆ తల్లి జగదంబిక యొక్క స్వరూపము. జగదంబ అంటే ఎవరండి? జగత్రాతం.

శుంభోర్జ యతి కరుణా కాచిదరుణా. సౌందర్యలహర్లో గురువుగారు చెప్పేశారు, అమ్మంటే ఏమిటో కదా అయ్యవారి దయ. అయ్యవారి దయ ఉన్నదే, ఆ దయ చాలా గొప్పది. అందుకే లాలించే తల్లే శిక్షించగలదు. ఆ విషయాన్ని చెప్తూ నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ, నమ ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆవ్యాధినిభ్య అంటే అన్ని వైపుల నుంచి ఆయుధాలు ప్రయోగించగలిగే సమర్థులైన స్త్రీ రూపులైన రుద్రులకు నమస్కారం. అంటే అవి కూడా రుద్రరూపాలే, అన్ని వైపుల నుంచి ప్రయోగించగలట ఆయుధాల్ని. ఒక్కసారి మనం సప్తశతి చదువుకున్నా, లలితోపాఖ్యానం చదివినా, ఆ అమ్మవారి నుంచి ఆ భండాసుర సంహారం కోసం ఇన్ని రకాల సేనలు వచ్చాయి. ఆ వచ్చినవాడు ఆ రాక్షసుని సామాన్యులైన బండ, వాడి పేరే బండ. ఆ బండ వాడి యొక్క సైన్యం ఉందే అమ్మో, అవి ఇంకా బండలు బండలు. ఈ బండలందరిని ఎదుర్కోవడానికి ఆ మహాసుకుమారి నుంచి వచ్చిన శక్తులు వచ్చి ఏం చేసాయి, వాడు అటు ఇటు పారిపోకుండా వాడెన్ని కుత్సిత వ్యూహాలు వేస్తున్నాడో అంతకు మించిన వ్యూహరచన చేసి అవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి దెబ్బకొట్టింది ఆ తల్లి మళ్ళీ తేరుకోకుండా. అలాగ ఎందరు రాక్షసుల్ని ఎన్ని విధాలుగా ఆ అమ్మ సంహరించిందో మనకి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. దేవతలను సైతం గడగడలాడించేటువంటి ఆ కోట్ల కోట్ల రాక్షస సైన్యాల్ని అమ్మవారి సేనలు ఆవ్యాధినిభ్య వివిధ్యంతిభ్యశ్చ ఆ సప్తశతలో చెప్పబడ్డ స్వరూపములన్నీ ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, దేవీ భాగవతం, దేవీ మహాత్మ్యం ఇవ అన్నిట్లోనూ ఏది వ్యాపించి ఉందో అదే రుద్రంలో ఉన్నది. విష్ణు సహస్రంలో ఏది చెప్పబడిందో అది ఇందులోనే చెప్పబడింది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మధీధర, కామదహ కామహ కామహ, ఎన్ని విశేషాలు. ఎందుక రెండు రెండు రెండు చెప్తున్నాడు, ఆ రెండు రెండే ఇక్కడ చెప్పబడుతున్నాయి ఘోరాఘోర రూపములే. అందుకే వేదం ఎప్పుడు ఒక్కటే చెప్తుంది, విష్ణు శాస్త్రం చదివినా అమ్మవారి చదివినా ఏదైనా. ఈ విషయం మనకు అర్థం కావాలంటే సప్తశతలో ఒక్కసారి తల్లి సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతిదే యాని చాత్యంత ఘోరాని తైరస్మాన్ రక్ష సర్వత అని సప్తశతలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవతలందరూ చెప్పారు, అమ్మా సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే ముల్లోకముల యందు నీ సౌమ్య రూపములు ఏ ఉన్నాయో అవీను యాని చాత్యంత ఘోరాని, ఏవి నీ యొక్క ఘోరములైన రూపాలున్నాయో అవీను, ఇవన్నీ కూడా అస్మాన్ రక్ష, వీటన్నిటితో మమ్మల్ని రక్షించు అని స్తోత్రం చేశారు. అంటే ఘోరాఘోర రూపములతో ఉన్న అమ్మా అన్నారు. ఆ అమ్మా అని ఎవరిని పిలిచాం, ఈ రుద్రుణ్ణే అమ్మ అన్నాం, అక్కడ ఇంకేమీ లేదు. ఆయనే అమ్మ, ఆయనే అయ్యా, త్వమేవ మాతా చ పితాత్వమేవ అనేది ఒకే దైవం. అందుకు మాతగా భావించిన తండ్రిగా భావించిన ఆ తల్లిని, ఇది విషయం. అందుకే ఇక్కడ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ ఉగణాభ్య స్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని రెండు మంత్రములు కూడా స్త్రీలింగ శబ్దములు. ఆవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి అటాక్ చేసుకొట్టగలిగే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆవ్యాధినిభ్య. ఆసమంతాత్ అని అర్థం, ఆ అంటే ఆ సంపూర్ణ వాచకం. వ్యాధినిభ్య అంటే వ్యధ చేసేవాళ్ళు, వ్యాధినిభ్య అంటే వ్యథ పడేటట్లుగా చేసేవాళ్ళు. అయితే అన్ని వైపుల నుంచి కొడుతున్నారు అని మాత్రమే కాదు, వివిధ్యంతిభ్యశ్చ రకరకాలుగా కొడుతున్నారు, అది విశేషం. అన్ని వైపుల నుంచి కొట్టడం ఒకటండి, అనేక రకాలుగా కొట్టడం ఒకటి. కత్తితో కొట్టడం, దుడ్డుకర్రతో కొట్టడం, కొరడతో కొట్టడం, లాగిపెట్టు కొట్టడం, ఎన్ని కొట్టులు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ బాధాకరమైన సాధనాలు అమ్మవారు ఎన్నో రకాలు రాక్షసుల మీద ఉపయోగించారు. ఆ ఉపయోగించిన గణాలే ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః. ఉగణాః ఉగణాః ఉగణములు అంటే అమ్మవారి సైన్యంలో కూడా రకరకాల స్థాయిలున్నాయి, లెవెల్స్. ముందు ఉండే సైన్యములు, ఆ తర్వాత మళ్ళీ సైన్యములలాగా చెప్పబడుతూ, అంటే సమర్థత అనుసరించి సేనల్ని విభజిస్తారు. అంటే అమ్మవారిలో సమర్థమైన సైన్యాలు, అసమర్థ సైన్యాలు ఉంటాయా, కాదు. అసమర్థులు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడానికి ఒక లెవెల్, కొంచెం గట్టి వాళ్ళని కొట్టడానికి మరొక లెవెల్, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మవారు. అలా వచ్చినటువంటి సేనలు చాలా ఉంటాయి, వాటిని ఉగణాభ్యస్ త్రిగుంహతిభ్యశ్చవో నమః అన్నారు. ఉత్కృష్ట గణములు ఉగణములు అని చెప్పబడేవి. అలా త్రిగుంహతిభ్యశ్చ అంటే ఉగ్రగణములు అని వర్ణించేవి. ఉత్కృష్టగణములు ఉగ్రగణములు అంటే మనం దేవతలను ఉపాసించేటప్పుడు ఉగ్రస్వరూపాలని, కృత్యలు మొదలైన వాటిని మనం ఉపాసిస్తాం. ప్రత్యంగిరా మొదలైన కృత్యలు ఉన్నాయి, వీళ్ళందరూ త్రిగుంహతిభ్యశ్చ అనే దానికి వస్తారు. ఇవి శ్రీ విద్యలో చెప్పబడ్డ స్వరూపములు కూడా.
ప్రత్యంగిరా కృత్యులు చాలా చెప్పబడుతున్నాయి. ఈ ప్రత్యంగిరా మొదలైనవి శ్రీ విద్యోపాసకుణ్ణి కాపాడేటువంటి త్రిగుంహతిభ్యశ్చవో నమః, వాణ్ణి కాపాడడానికి వాణ్ణి ఎవరెవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరినీ కొడతాయి వెళ్ళి, అందుకు కృత్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. లలితా శాస్త్రం చదివితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళని బాధించే వారిని బాధించడానికి ప్రత్యంగిరా దేవత వెళుతుంది అని మీకు చెప్పబడుతూ ఉంటుంది లలితా శాస్త్రంలో. రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: పిప్పలాదుడు. పూర్వకాలంలో విద్యాధరులకు చిత్రకేతు రాజుగా ఉండేవాడు. అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలి అని చెప్పి కైలాసానికి వెళ్లాడు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు. మహర్షులు, రుద్రగణాలు అందరూ కూడా వారి చుట్టూ చేరి నమస్కరిస్తూ నించునున్నాయి. ఆ దృశ్యం చూసినటువంటి ఆ చిత్రకేతు భార్యాబిడ్డల సంసార బంధనాల్లో కూరుకుపోయినటువంటి పామరుళ్లాగా ఈశ్వరుడు కూడా ఇలా చేయటం అనేది ఏమీ బాగాలేదు, శివుడంతటి వాడే ఈ రకంగా చేస్తే రేపు మరి మునీశ్వర్లు ఋషీశ్వర్లు ఏం చేయాలి అని పెద్దగానే అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. కానీ పార్వతీదేవి మాత్రం బాగా కోపగించి నువ్వు రాక్షసుడుగా జన్మించవలసింది అని శాపం పెట్టింది. త్వష్ట అనేటటువంటి వాడు ఒక ప్రజాపతి. ఒకసారి ఇంద్రుడి మీద అతనికి చాలా కోపం వచ్చింది. అందుకని ఇంద్రుడిని సంహరించడానికి తమ తపశ్శక్తితో విశ్వరూపుడు అనేటటువంటి ఒక కుమారుని సృష్టించాడు. వాణ్ణి కాస్త ఇంద్రుడు చంపేశాడు. విశ్వరూపుడి మరణ వార్త విన్నటువంటి ఆ త్వష్ట ప్రజాపతి మళ్లీ హోమం చేశాడు. ఈసారి హోమగుండంలో నుంచి అగ్ని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్యుడి వంటి ప్రతాపం కలిగినటువంటి వాడు, దివ్య కాంతులతో విరాజిల్లేటటువంటి వాడు అయినటువంటి ఒక కుమారుడు ఉదయించాడు. అతడు పుట్టగానే పెరిగి ఆకాశమంతైపోయాడు. అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి. కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉన్నాయి. చేతిలో భయంకరమైనటువంటి త్రిశూలం ఉంది. అతడి నోరు కొండ గుహలాగా ఉన్నది. నాలుక చాస్తే నక్షత్ర మండలాన్ని తాకేట్టుంది. అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు. అందుచేత అతడికి వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్ట ప్రజాపతి. వృత్రుడు ఇంద్రుడి మీద దండ ఎత్తి ఆ దండయాత్రలో ఇంద్రుని గాస్త ఓడించాడు. దేవతల యొక్క దివ్యాస్త్రాలు ఏవి కూడా వాడి మీద పనిచేయలేదు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన్ని పరిపర విధాలా ప్రార్థించారు. ఆ విష్ణుమూర్తి వాళ్ల యొక్క మొరాలించి ప్రత్యక్షమై ఈ వృత్రాసురుడు మహాబలశాలి, మహామహిమోపేతుడు, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల వల్ల అతడు చావడు అన్నాడు. చవన మహర్షి యొక్క కుమారుడు దదీచి, పూర్వకాలంలో దేవతలందరూ కూడా తమ యొక్క అస్త్రాలన్నింటినీ దదీచి మహర్షికి ఇచ్చి దాచమని చెప్పారు. ఎంతకాలానికి ఆ దేవతలు తిరిగి రాలేదు. అప్పుడు దదీచి మహర్షి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఎంతకాలం ఈ ఆయుధాలు ఇట్లా దాచిపెడతాడు? అందుకని ఆయన వాటన్నింటినీ కూడా నీళ్లలో కలిపేసి తాగేశాడు. అవి ఆయన ఎముకలకు బాగా పట్టేసినాయి. ఇప్పుడు ఆ దదీచి యొక్క ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా గనక చేసి ప్రయోగించినట్లయితే ఈ వృత్రాసురుడు నశిస్తాడు అని చెప్పాడు శ్రీహరి. దేవతలంతా కూడా ఆ దదీచి మహర్షి దగ్గరికి వెళ్లారు. ఆయన తపోనిష్టలో ఉన్నాడు. దేవతలు మహర్షిని ప్రార్థించారు. ఆయన కళ్ళు తెరిచాడు. మీకేం కావాలి అని అడిగాడు. కళ్ళు తెరిచినటువంటి ఆ మహర్షిని, ఓ మహర్షి, వృత్రాసురుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం. అతడు తమ ఎముకలతో చేసినటువంటి ఆయుధాల వల్ల తప్పించి ఇంకా దేనివల్ల కూడా చావడు అని చెబుతూ ఉన్నారు. అందుచేత మీ దగ్గరికి వచ్చాము అన్నారు. విషయమంతా అర్థమైంది మహర్షికి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించగా తప్పదు. మరణానంతరము ఈ శరీరం అంతా కూడా క్రిమికీటకాలకన్నింటికి ఆహారం అవుతుంది. దానికన్నా ఈ రకంగా దేవతల యొక్క కార్యం కోసం ఉపయోగించడం అనే శ్రేయస్కరంగా ఉంటుంది అని ఆలోచించినటువంటి వాడై సరే అన్నాడు. ఆ తర్వాత జానంలో కూర్చుని కళ్ళు మూశాడు మహర్షి. అతడి యొక్క ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు. అతడి వెన్నెముకతోనే వజ్రాయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. విష్ణుమూర్తి తన యొక్క శక్తిని అందులో నింపాడు. వృత్రుడితో యుద్ధం చేసి వజ్రాయుధంతో ఆ వృత్రాసురుణ్ణి సంహరించాడు దేవేంద్రుడు. దధీచి యొక్క భార్య లోపాముద్ర తన భర్తను అన్యాయంగా దేవతలు బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి సహగమనం చేయటానికి ఏర్పాటు చేసుకుంది. అప్పుడు అశరీరవాణి, అమ్మా నువ్వు గర్భవతివి, ఈ రకంగా మరణించకూడదు అన్నది. దాంతో ఆవిడ తన యొక్క గర్భాన్ని చీల్చివేసి లోపల ఉన్నటువంటి బాలుణ్ణి తీసి ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది. దేవతలు ఆ బాలుడి దగ్గరికి పోయి అతడికి పిప్పలాదుడు అని నామకరణం చేశారు. ఈ పిప్పలాదుడు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం. ఆ తర్వాత కాలంలో పిప్పలాదుడు అనరణ్య మహారాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకుని స్వస్వరూప జ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాని అని పేరు పొందాడు. ఈ రకంగా బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ పిప్పలాద మహర్షి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే ఇంద్రస్థ మే

0: శరీరేభ్యం స్వాహాశ్రయ ప్రజయామాదమో నిర్మాణధామస్య హృదయోమగాయన్ సత్యమన్యం పురస్కారోపా పరిపాహి వత్సం సత్యంజో ఇంద్రులిఖిత పునశ్చేషాం బ్రమధాయ ప్రజాయేహయ్యమానోర్భవంతిమవహాధామే ప్రజయోయ్యాంతరేణేతమాంజస్తోహర ప్రజయోహరేమాంజస్తాంజమాంజకేవలం సౌమ్యజిన్నాశోహరేమిమాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస్తాంజస సౌమిషేలా
1: మంజతమాగత మరుదారాన్న

ృతేనాంజనహం హరే రాజదేవరి రక్షణ్రోయాతం సౌమ్యాపృథివేనాదితోషమే విజయనాంజనహం హర

ప్రభుజాతమస్పతే అభిషత్తేరముంచామయాన్యమో బ్రహ్మ బృహస్పతిర్యావదేవ బ్రహ్మతేనైనందిజ్జతి పర్యూహకామవద్యతి మృత్యుమస్మాదిత్యశ్వినో వై దేవానాం విషజౌకా అస్మాన్ మృత్యుం ప్రత్యూహకా.